ఆకాశవాణి కడప కేంద్రం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు

103.6 MHz ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58.36. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి, మహోన్నత విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధింపబడతాయి అన్నారు స్వామి వివేకానంద. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

తరే తవ పదే శరణం ప్రబంధ్యే రోగాతిరేక శమనక్షమ దేవదేవ దేవాసురేంద్రనుత పాద మహానుభావ భావాభిగమ్య మునిరాజ్జనతా శరణ్య ధన్వంతరే తవ పదే శరణం ప్రబధ్యే రోగాతిరేక శమనక్షమ దేవదేవ దేవాసురేంద్రనుత పాద మహానుభావ భావాభిగమ్య మునిరాజ్జనతా శరణ్య ధన్వంతరే తవ పదే శరణం ప్రబధ్యే త్వత్పాద పంకజ రజ పటలానుషంగాత్ దూరాత్ ప్రథావతి రజో బహుజన్మసక్తం తస్మాదుపేంద్ర కిమతః పరమత్ర చిత్రం ధన్వంతరే తవ పదే శరణం ప్రపద్యే దిక్పాలక గరుడ కిన్నర సిద్ధ సాధ్య బ్రహ్మా గణేశ్వర కుమార గణామరశ్చ తేజోలవాస్తవ ముకుంద దయాతి సాంద్ర ధన్వంతరే తవ పదే శరణం ప్రబధ్యే క్షీరాంబుధి పరమ పావనతాం గతోభూత్ తేజన్మనైవన హి కల్పక కామగోభ్యాం వ్యాధిమహీతల భువాం పరిహర్తుమాసీహి ధన్వంతరే తవ పదే శరణం ప్రపద్యే శ్రీగంధతశ్చ తుహినాంబుకణా ప్రసాదాత్ చాంద్రీరుచేర్ల సదుశీరసాద్వివేషాత్.

0: రే తవ పదే శరణం ప్రపద్యే, ధన్వంతరే తవ పదే శరణం ప్రపద్యే.
1: మీరింతవరకు ధన్వంతరి సుప్రభాతం విన్నారు.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి రత్నావళి.
1: రేడియో వింటున్నటువంటి శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమందు మనం ప్రార్థన గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ప్రార్థన అనగా ఏమి? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట లేదా దేవునితో సంభాషించుట. ఈ లోకంలో మనం మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం, బంధుమిత్రులతో మాట్లాడుతూ ఉంటాం, అలాగే స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం లేదా సంభాషించడం ప్రారంభిస్తాడో దానినే ప్రార్థన అంటాం. ప్రార్థన అనగా మన అక్కరలను, మన కోరికలను, మన మనవులను వినయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో దేవునికి తెలియచేయడమే ప్రార్థన. జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, ఏదేను వనములో ఆదాముతో చల్లని పూట మాట్లాడాడు, అబ్రహాముతో ఒక స్నేహితుని వలె మాట్లాడాడు, అలాగే మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఏ దేవుడైతే ఆదాముతో, అబ్రహాముతో, మోషేతో మాట్లాడాడో అదే దేవుడు 2000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీద జీవిస్తూ సంచరిస్తూ ప్రతి జనాంగముతో మాట్లాడినట్లుగా మనం గమనించగలం. కనుక ప్రార్థించేవారు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవునితో మాట్లాడితే మన దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన అనగా నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నావు, అంతవరకు బాగానే ఉంది. కానీ నీ దేవుడు తిరిగి నీతో మాట్లాడగా నీవు వినగలే స్థితిలో ఉన్నావా? కనుక దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం ఈ ఉదయకాలమందు పరీక్షించుకోవడం ప్రారంభిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు అని మనకు బోధిస్తూ ఉంది. ప్రార్థన ఏ విధంగా చేయాలంటే పట్టుదల కలిగి చేయాలంట. చాలా మందిని గమనించినట్లయితే ప్రార్థన చేస్తారు, ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, ఇక వారి ప్రార్థనకు ఎంత మాత్రం జవాబు రాకపోయేసరికి వారు విసుగు చెంది, ఇక మా ప్రార్థనకు జవాబు రాదేమో అని నిరాశకు, నిస్పృహకు లోనై డిప్రెషన్ లేక వెళ్లే అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది అంటే, ప్రార్థన పట్టుదల కలిగి చేయాలంట. దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించేంత వరకు మీరు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుడు పరలోకము నుండి మీ ప్రార్థన విని పరలోకము నుండి మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించేంత వరకు మీరు దేవుని పాదాలు పట్టు విడవకూడదు. ప్రార్థన పట్టుదలతో చేయాలి. ప్రార్థన వల్ల ఉపయోగాలు మనం గమనించినట్లయితే, ప్రార్థన ఒక వ్యక్తిని పాపము నుండి విడిపిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తికి మారు మనస్సు అనుగ్రహిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తికి రక్షణ, నిత్య జీవం అనుగ్రహిస్తుంది. ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన శోధనలు జయించుటకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధిని అనుగ్రహిస్తుంది. ప్రార్థన దేవునితో ఉన్న మన సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే, మన శక్తి చేత, మన బలము చేత మనం చేయలేనటువంటి కార్యాలు ప్రార్థన చేస్తుంది. అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యపరుస్తుంది. ప్రార్థన మన జీవితాలలో ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మనం ఏమి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏమి అడిగితే మన దేవుడు మన జీవితంలో దాన్ని జరిగిస్తాడు. కనుక ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలన్నిటికీ ఈ ఉదయకాలమందు జవాబు అనుగ్రహించునుగాక.
0: సూక్తి రత్నావళి విన్నారు. అందించిన వారు ఎస్ డేవిడ్ విజయానంద్ గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: అయితే వెన్నెముక. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
1: స్థిరమైన ఆదాయాన్నిచ్చే లిల్లీ పూల సాగు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సుగంధ భరిత వాసనలను వెదజల్లే లిల్లీ పూలను తెలుగు రాష్ట్రాల్లో సంపెంగ పూలని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగుగల ఈ పూలను పూలదండల తయారీలో ఎక్కువగా వాడతారు. తక్కువ పూలతో సులభంగా, అందంగా, ఆకర్షణీయంగా పూలదండలను ఈ పూల ద్వారా తయారు చేయవచ్చు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా మంచి గిరాకీ ఉంటుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో లిల్లీ పూల కాడలను బొకేల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. మంచి వాసన ఉండటంతో ఈ పూల కాడలను ఇల్లు, ఆఫీసుల్లో అలంకరణ కోసం ఎక్కువగా వాడుతున్నారు. లిల్లీ పూల నుండి సుగంధ తైలం కూడా తయారు చేస్తారు. ఈ తైలం ధర విదేశీ మార్కెట్లో కిలోకు 100,000 రూపాయల పైనే ఉంటుంది. రైతులకు రోజువారీ ఆదాయం కూడా ఈ పంట ఇస్తుంది. ఒకసారి నాటిన లిల్లీ పంట 3 సంవత్సరాల వరకు నిరంతరాయంగా ఆదాయం ఇస్తుంది. మిగతా పంటలతో పోల్చితే ఈ పంట సాగుకు కూలీలు, సాగు ఖర్చు కూడా తక్కువే. తక్కువ విస్తీర్ణంలో కూడా మంచి ఆదాయం పొందే వీలుంటుంది ఈ పంట ద్వారా. కాబట్టి ఇటీవల చాలామంది సన్న చిన్నకారు రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. దుంపల ద్వారా ఈ పంటను సాగు చేస్తారు. నీరు నిలకడగా, సులభంగా ఇంకిపోయే, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న గరప, ఒండ్రు భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. నాటే ముందు దుక్కిలో ఎకరాకు 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 125 కిలోల డిఏపి, 50 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. భారత ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారు తయారు చేసిన అర్క ప్రజ్వల్, అర్క వైభవ్, అర్క నిరంతర, అర్క సుగంధి, అర్క సువాసిని ఈ రకాలు రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. దుంపలను పాదుల్లో లేదా బోదెల్లో నాటుకోవచ్చు. దుంపలను వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా జూన్ నుండి ఆగస్టు నెల వరకు నాటుకోవచ్చు. దుంపలు నాటిన తర్వాత అవసరాన్ని బట్టి నీటి తడులను ఇస్తూ ఉండాలి. అంతర కృషి చేసుకుని కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. నాటిన 45 రోజుల తర్వాత ఎకరాకు 75 కిలోల యూరియా, 15 కిలోల వేపపిండితో కలిపి వేసుకుని మట్టిని మొక్కల వైపుకు ఎగదోయాలి. నాటిన 90 నుండి 100 రోజుల్లో పూతకు వస్తాయి. ఈ దశలో మరోసారి ఎకరాకు 75 కిలోల యూరియా, 15 కిలోల వేపపిండి, 50 కిలోల పొటాష్ ఎరువులు వేసి మట్టిని చెట్ల వైపు మరోసారి ఎగదోయాలి. ఈ ఎరువులు పూలు నాణ్యంగా రావటానికి ఉపయోగపడతాయి. జూన్, జూలైలో నాటిన లిల్లీ మొక్కలు అక్టోబర్, నవంబర్ నెలలో పూతకు వస్తాయి. డిసెంబర్ నెల నుండి అధికంగా పూల దిగుబడి వస్తుంది. ఇక నాణ్యమైన పూల కోసం లిల్లీ పంటలో పూల నాణ్యత, దిగుబడి, రైతు మొక్కలకు చేసే పోషణ, చేపట్టే సస్యరక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. రైతు చేపడుతున్న సాగు విధానం, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అన్ని పంటల్లో లాగే లిల్లీ పంటలో కూడా పోషక లోపాలు, చీడపీడల బెడద ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ అంశాలపైన రైతులు జాగ్రత్తగా ఉంటే లిల్లీ సాగు రైతులకు లాభదాయకంగానే ఉంటుంది. లిల్లీ సాగులో సిఫారసు మేరకు దుక్కిలో పైపాటుగా వేస్తున్న సేంద్రియ ప్రధాన పోషక ఎరువులతో పాటు కొన్ని సూక్ష్మ పోషకాల వినియోగం కూడా అవసరమవుతుంది. సూక్ష్మ పోషకాలు లోపిస్తే మొక్కల్లో పూలకాడలు, గుత్తులు దృఢంగా రాక బలహీనంగా ఉంటాయి. పూలు తక్కువగా, చిన్నవిగా వస్తాయి. సూక్ష్మ పోషక ఎరువులను విడివిడిగా వేయటం లేదా పిచికారీ చేయటం రైతులకు ఇబ్బందిగా మారుతుంది. దీనికి బదులుగా మార్కెట్లో పంటలకు అవసరమైన సూక్ష్మ పోషక మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఫార్ములా 4 అగ్రోమిన్ మార్క్స్ అనే పేర్లతో మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. లిల్లీ మొక్కల్లో పూత మొదలైనప్పటి నుండి 4 రోజుల వ్యవధిలో ఈ సూక్ష్మ పోషక

0: మిశ్రమాన్ని లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి 3-4 సార్లు పిచికారీ చేయవచ్చు. ఈ సూక్ష్మ పోషక మిశ్రమాన్ని పిచికారీ చేసేప్పుడు దీంతోపాటు పొటాషియం నైట్రేట్ ఎరువును కూడా లీటరు నీటికి 3-5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే పూలు పెద్దవిగా నాణ్యంగా అధిక బరువును కలిగి ఉంటాయి. చీడపీడల నివారణ గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో పోల్చితే లిల్లీ పంటలో చీడపీడల సమస్య ఇటీవల అధికంగానే ఉంటుంది. మొక్కల ఆకులు, పూలు, పూమొగ్గలు, వేర్లు, దుంపలను పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఆకు తినే పురుగులు. లిల్లీ పంటను నాటిన తొలిదశ నుండి ఆకుపచ్చ రంగులో ఉండే మిడతలు, పెంకు పురుగులు ఆకులను తింటూ ఆకులపైన రంధ్రాలు చేస్తాయి. ఈ పెంకు పురుగులు ఆకుల తినటమే కాకుండా మొక్కల మొదళ్లలో దుంపలకు రంధ్రాలు చేసి అవి కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగులు ఉన్నాయని గమనిస్తే లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్ లేదా 2 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్, వీటితో పాటుగా అజాడిరెక్టిన్ వేపమందును 5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు. ఎదుగుతున్న మొక్కల ఆకుల అడుగు భాగాన దీపపు పురుగులు లేత ఆకుల నుండి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల ఆకులు, ఆకుల అంచులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఈ పురుగులతో పాటు ఆకులు, పూలకాడలు, పూమొగ్గలను ఆశించి రసాన్ని పీల్చే తామర పురుగులు ఇటీవల ఈ లిల్లీ సాగుకు ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. ఈ తామర పురుగులు ఆశించిన భాగాలపైన గోధుమ రంగు చారలు ఏర్పడి పూలు సరిగా ఎదగక ఎండిపోతాయి. రసం పీల్చే పురుగుల నివారణకు లీటరు నీటికి 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిన్ లేదా 0.3 గ్రాముల అసిటామిప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ ఏదో ఒక దానిని కలిపి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పూమొగ్గలు తొలిచే పురుగులు. పూత దశలో లిల్లీ పూమొగ్గలను తొలిచి రంధ్రాలు చేసి లోపలి భాగాలను తినేసి పూలు అమ్మకానికి పనికిరాకుండా చేస్తాయి ఈ పురుగులు. వీటిని నివారించటానికి ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా ప్లూబెండియమైడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో మందును మార్చి మార్చి పిచికారీ చేయాలి. మొదళ్ళు, వేర్లను ఆశించే పిండి పురుగులు. పిండినల్లి లేదా పిండి పురుగులు గులాబీ రంగులో ఉండి శరీరంపై తెల్లని దూదిలాంటి పదార్థం కప్పి ఉంటుంది. ఇవి ఆకులు, దుంపల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడి పూలను ఇవ్వవు. ఈ పురుగులు విసర్జించిన తీయటి పదార్థం కోసం మొక్కల మొదళ్లలో చీమలు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ పురుగుల ఉనికిని తొలిదశలోనే గుర్తించి క్లోరిఫైరిఫాస్ 50 EC 1 మిల్లీలీటరు లేదా ప్రెఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లతో పాటు జిగురు 0.5 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే పోరేట్ 10 జీ గులికలు 4 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ 3 జీ గులికలు 10 కిలోల చొప్పున ఎకరాకు వేసి నివారించుకోవచ్చు. నెమటోడ్లు లేదా నులిపురుగులు. నులిపురుగులు మొక్కల వేర్లపై రంధ్రాలు చేసి వేళ్లలోకి ప్రవేశిస్తాయి. మొక్కలు పాలిపోయి బలహీనంగా ఉంటాయి. మొక్కలను పెరికి చూస్తే వేర్లపైన బుడిపెలు ఎక్కువగా ఉంటాయి. ఈ బుడిపెల వల్ల మొక్కలకు పోషకాలు, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు బలహీనపడి చనిపోతాయి.
1: పొలం కబుర్లు విన్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్టంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు

0: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి, వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: మనగానిపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా

చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. బ్రిక్స్ దేశాః హ్యః నవదిల్ల్యాః భారతమండపం ఇత్యత్ర శిఖరసమ్మేళనస్య ప్రథమే దివసె నవదెహలీ ఘోషణాం అంగీకృతవంతః. ఘోషణాపత్రె దృఢతర బహుపక్షవాదస్య గహనతర సహకారస్య చ ప్రతిబద్ధతాయాః ఆహ్వానమస్తి. సుదృఢ ఆర్థిక వికాసాత్మక సహకారస్యోపరి బలం ప్రదత్తమస్తి. తథా చ వైశ్విక విషయేషు నిర్ణయ ప్రక్రియాయాం వికాసశీల దేశానాం మహత్తర ప్రభావస్య కృతే అంతారాష్ట్రీయ వ్యవస్థాయాః సమర్థనమస్తి. నవదిల్లీ ఘోషణాయాః స్వీకరణానంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వస్య సమాపన భాషణే ఉక్తవాన్ యత్ ఏతత్ సదస్య రాష్ట్రాణాం సహభాగిత్వ సంకల్పాయ స్పష్టదిశాం ప్రదాతి. సహ అగ్రే అవదత్ యత్ అధునా ఏతేషాం సంకల్పానాం మూర్త పరిణామేషు పరివర్తనం తేషాం సంయుక్త దాయిత్వమస్తి.
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్ రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. ఆజ్ అడప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
0: अद्य ब्रिक्स शिखर सम्मेलनस्य द्वितीयः अन्तिमः च दिवसः अस्ति. नवदिल्ल्याः भारतमण्डपम् इत्यत्र ह्यः द्विदिवसीयं शिखर सम्मेलनं प्रारब्धम्. ब्रिक्सदेशाः शिखर सम्मेलनस्य प्रथमे दिवसे एव 26,2000 नवदिल्ली घोषणाः अंगीकृतवन्तः. ब्रिक्सदेशाः సంవాదస్య పరామర్శస్య కూటనీతేహ చ మాధ్యమేన అంతరాష్ట్రీయ వివాదానాం శాంతియుత సమాధానాయ స్వప్రతిబద్ధతాం ప్రకటితవంతః. పశ్చిమేషియా దేశే నిరంతరం వర్ధమానస్య సమాహ్వానస్య విషయే అపి నేతారః చింతాం ప్రకటితవంతః. తే చ గతవర్షస్య అప్రైల్ మాసస్య 22 దినాంకే జమ్మూ కశ్మీర ప్రదేశే ఆతంక్యాక్రమణస్య దృఢతయా నిందాం అకురవన్ తథా చ ఆతంకవాదస్య విరుద్ధం యుద్ధస్య స్వప్రతిబద్ధత పునః దృఢీకృతవంతః. ఇతోప్యవధేయం యత్ భారతం చతుర్థవారం శిఖర సమ్మేళనం ఆయోజయతి. గత సాయంకాలే నవదిల్ల్యాః భారతమండపం ఇత్యత్ర ప్రధానమంత్రిణా ఆయోజితే బ్రిక్స్ నేతృణాం శిఖర సమ్మేళనే గాలా డినర్ ఇత్యస్మిన్ నవరసః ద యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఇమోషన్స్ ఇతి విశిష్టం సాంస్కృతిక ప్రదర్శనం ఆయోజితం. అస్మిన్ సాంస్కృతిక కార్యక్రమే బ్రిక్స్ సింఫనీ వన్ రిథమ్ మెనీ కల్చర్స్ ఇత్యేతాని ఆసన్ యేన బ్రిక్స్ సదస్యానాం సహభాగి దేశానాం చ సంగీతజ్ఞాః అద్వితీయం సహయోగాత్మక సంగీత ప్రదర్శనం కృతవంతః. సింఫనీ ఇత్యస్మిన్ బ్రిక్స్ దేశానాం విభిన్నాని వాద్యయంత్రాణి ప్రదర్శితాని తథా చ సంగీతస్య భారతస్య శాస్త్రీయ నృత్య పరంపరాణాం చ సమన్వయః దృష్టః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా చీనదేశస్య రాష్ట్రపతినా షీ జిన్పింగ్ ఇత్యనేన చ పునః దృఢీకృతం యత్ భారత చీనదేశౌ స్వసంబంధేషు సామరికం దీర్ఘకాలికం చ పరిప్రేక్ష్యం స్వీకరిష్యతః. భిన్నాభిన్నప్రాయాః వివాదరూపేణ న భవేయుః ఇతి. బ్రిక్స్ శిఖర

0: मेलनावधौ द्वैपाक्षिको उपवेशने गतवर्षस्य अगस्त मासे तियांचिन नगरे उभयोः अन्तिमोपवेशनानन्तरं भारत चीन द्वैपाक्षिक सम्बन्धेषु निरन्तरं प्रगतिः अभवत् इति स्वीकृतवन्तौ। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः AIIB इति भारत एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् अवसरेषु चर्चितवती। इति वार्ताः।
1: आकाशवाणी कडप केंद्रम। ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఈ ఉదయం 7:15 కాంతి రేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు. అందిస్తున్నవారు ఎస్ రవికుమార్ రెడ్డి మరియు కుమార్ ఎం కృష్ణ తులసి గారు. చివరగా విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు శ్రీ కె ఆంటోనీ. 7:55 ఈ మాసపు పాట. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీతం. ఇందులో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణిల యుగళ గాత్రం వినవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఈ ప్రసారం ప్రారంభమవుతుంది. 9:35 చిత్రమంజరి. ఇక 10:00 వార్తావాహిని విజయవాడ నుండి. 10:15 వాట్సాప్ మనోరంజని. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీతం. ఇందులో శ్రీ ఎం నారాయణ స్వామివారి గాత్రం వినవచ్చు.

12:40 ఉత్తరాల మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకునే తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇక 12:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి వింటారు. 12:15 తిరిగి 5:00 చిత్రధీమ తెలుగు సినీ గీతాలు. 12:30 బాల విహార్ చిన్నపిల్లల కార్యక్రమం. ఎంపీపీ స్కూల్ వెంకటాపురం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి యువతీ యువకుల కార్యక్రమం. ఇందులో యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం 2వ భాగం వినవచ్చు. సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీమతి సి వెంకట నరసమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి.

రాత్రి 7:15 పంట సీమలు. ఇందులో పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ. ఈ అంశం గురించి పశువైద్యులు డాక్టర్ జె దేవరత్నం గారి ప్రసంగం వింటారు. అనంతరం రైతులకు సూచనలు కూడా వినవచ్చు. ఇక రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఆసియా కప్ ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరగబోవు మహిళల T20 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం 7:30 నుండి 8:30 వరకు, తిరిగి 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:00 నుండి

11:10 నుండి మ్యాచ్ ముగిసే వరకు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత 7 ఆగస్టులో టాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత 7 ఏప్రిల్ 2022న జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత

0: స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్లో నిర్వహించే జీజేఈ పీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదులుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డీ ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతిరేఖల్లో ముందుగా చరిత్రలో ఈరోజు, తరువాత మీ ఉత్తరాలు అందిస్తున్న వారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి మరియు కుమారి ఎం కృష్ణ తులసి. చివరగా శ్రీ కె ఆంటోనీ అందించే విజ్ఞా సమాచారం వింటారు. ముందుగా వినండి చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న ముఖ్యాంశాల సమాహారం చరిత్రలో ఈరోజుకు స్వాగతం.

చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న విశేషాలు తెలుసుకునే ముందుగా కొంతమంది అజ్ఞాత స్వాతంత్ర్య సమరవీరుల జీవిత విశేషాలు తెలుసుకుందాం. మేజర్ రామస్వామి పరమేశ్వరన్, వీరు 1946 సంవత్సరంలో సెప్టెంబర్ 13 అనగా ఇదే రోజున జన్మించారు. ఆయన భారత సైనిక దళంకు చెందిన సైనికాధికారి. ఆయన ధైర్య సాహసాలకు భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర అందుకున్నారు. భారతీయ కవి మరియు నాటక రచయిత అప్పచ్చకవి 1868 సంవత్సరంలో సెప్టెంబర్ 13 అనగా ఇదే రోజున కొడగు జిల్లాలో జన్మించారు. ఆయన కొడవ భాషలో మొదటి నాటక రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన శివభక్తుడిగా వర్ణింపబడ్డారు. ఆయన తన రచనల్లో హరదాస అనే పేరుతో ఉపయోగించి హరదాస అప్పచ్చకవిగా ప్రసిద్ధి చెందారు. భారత స్వాతంత్ర సమరయోధుడు జితేంద్రనాథ్ దాస్ 1929 సంవత్సరంలో ఇదే రోజున మరణించారు. ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులు. ఇతను లాహోర్ జైల్లో 64 రోజుల కఠోర నిరాహార దీక్ష తరువాత మరణించారు. భారతదేశ 21వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా 2012 సంవత్సరంలో సెప్టెంబర్ 13 తేదీన మరణించారు. ఆయన భారత జాతీయ మానవ హక్కుల కమిషన్కు మొదటి చైర్మన్గా ఉన్నారు. ఆయన 1992 సంవత్సరం నుండి ఆల్ ఇండియా బాయ్ స్కౌట్స్ అసోసియేషన్కు చీఫ్ స్కౌట్గా పనిచేశారు.

తెలుగు సాహితీవేత్త, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త అయిన దేవరాజు వెంకటకృష్ణారావు 1966 సంవత్సరం ఇదే రోజున మరణించారు.

చరిత్రలో మరికొన్ని విశేషాలు. ఆచార్య ఆత్రేయగా సినీ రంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు 1989 సంవత్సరంలో సెప్టెంబర్ 13న మరణించారు. తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు, దాదాపుగా 400 సినిమాలకు పాటలు మాటలు రాసిన కవి. దీక్ష చిత్రానికి తొలిసారి ఆయన పాటలు రాశారు. అర్ధాంగి, తోడికోడళ్ళు, మంచి మనసులు, మూగ మనసులు వంటి ఎన్నో చిత్రాల్లో సుమారు 1400 పైగా పాటలు రాశారు. వీరి పాటల్లో ఎక్కువగా మనసుకి సంబంధించి ప్రస్తావనల్లో ఉండడం చేత మనసు కవిగా ప్రసిద్ధి చెందారు. తెలుగు చలనచిత్రరంగ తొలితరం కథానాయకుడు నటుడు సిహెచ్ నారాయణరావు 1913 సంవత్సరంలో ఇదే రోజున మధుగిరిలో జన్మించారు. భక్తపోతన చిత్రంలో శ్రీరాముడి పాత్ర ద్వారా వీరు ప్రసిద్ధి చెందారు. అందరికీ జి వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల సినిమా నటీమణి, గాయని, నిర్మాత, దర్శకురాలు గరికపాటి వరలక్ష్మి 1926 సంవత్సరం సెప్టెంబర్ 13న జన్మించారు. 1940 సంవత్సరంలో తీసిన బారిస్టరు పార్వతీశన్ సినిమాలో ఆమె చిత్రరంగానికి పరిచయమయ్యారు. రాజకీయ నాయకులు. 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960 సంవత్సరంలో సెప్టెంబర్ 13న జన్మించారు. అదేవిధంగా ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు శ్రీ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి 1966 సంవత్సరం ఇదే రోజున జన్మించారు. వీరు సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారి 2వ కుమారుడు. ఆయన మణి, గాయం, సింధూరం, సాహసం వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు. చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు వినండి మీ ఉత్తరాలు. అందిస్తున్నవారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి మరియు కుమారి ఎం కృష్ణ తులసి.

0: శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మీ ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
1: స్వాగతం.
0: తులసి గారు, ఈ వారం ఎక్కువ సంఖ్యలోనే మనం ఉత్తరాలు అందుకున్నాం. ఆలస్యం లేకుండా ఈనాటి ఉత్తరాల కార్యక్రమాన్ని ఆరంభించే ముందుగా మన ప్రియ శ్రోతలందరికీ రేపటి రోజున మనం జరుపుకోబోతున్నటువంటి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.
1: శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.

0: అలాగే ఈ వినాయక చవితి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కూడా మనం అందిస్తున్నాం. అదేంటంటే ఉదయం కాంతరేఖలో 7:15 వినాయక చవితి పర్వదిన విశిష్టతను శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారు మనకు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని తప్పక ప్రతి ఒక్క శ్రోత వింటారని ఆశిస్తూ, అలాగే వినతలివిగో వినాయక హాస్య నాటికి కూడా ప్రసారమవుతుంది ఉదయం 8:35. ఈ రెండు అంశాలను అలాగే ప్రసారమవుతున్న ఇతర కార్యక్రమాలను కూడా శ్రోతలందరూ తప్పక వింటారని ఆశిస్తూ, ఇక ఉత్తరాల ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దాం.
1: అలాగేనండి.
0: ముందుగా మన శ్రోతలందరికీ, సిబ్బంది మొత్తానికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు అంటూ ఏలూరు శ్రోతలు రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధామున్న వీరు తెలియజేశారండి. విఘ్నాలు పోగొట్టి ప్రతి ఇల్లు ఆనందంతో ఆరోగ్యంతో నిత్య కళ్యాణం పచ్చతోరణగా కొత్త ఆశలతో ఆశయాలతో వెలుగొందాలని ఈ విఘ్నరాజును వేడుకొందాం. జై గణేష, జై జై గణేష అంటూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తూనే 5వ తేదీ శనివారం సాయంత్రం రంగస్థల శీర్షికన బాలనగమ్మ నాటకం నుండి కార్యవర్ధి పాత్రలో పద్యాలు వేణులు విందు చేశాయి. గానం చేసిన బి సుబ్బారావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. అలాగే 6వ తేదీ ఆదివారం

0: కాంతరేఖల్లో చరిత్రలో ఈరోజు చక్కటి విషయాలను తెలియజేస్తూ అందించారు. మీ ఉత్తరాల కార్యక్రమంలో కూడా ఉత్తరాలను చక్కగా చదివి వినిపించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
1: తర్వాత ఈ అభిప్రాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుంచి జల్లి కృష్ణమూర్తి గారు రాశారండి. 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఉదయం 8:35 ప్రసారమైన మన తెలుగు కార్యక్రమం విని ఆనందించాము. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రసారమైన ఈ కార్యక్రమం ఎస్ రవికుమార్ రెడ్డి గారు చక్కగా రూపకల్పన చేశారు. పాల్గొన్న కవులందరూ ఎంతో రసరమ్యంగా తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. కవిత ఓ కవిత, ఎంత చక్కని ఓయి ఈ తెలుగుతోట, తనదైన శైలి ముద్రతో ఎస్ రవికుమార్ రెడ్డి గారు కార్యక్రమాన్ని రసరమ్యంగా వించారు. అపర సాహితీవేత్త ఈ కార్యక్రమం అశేష శ్రోతల్ని సాహితీ సౌరభాలతో ఓలలాడించింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే చిత్రగీతంతో ఎస్ రవికుమార్ రెడ్డి గారి వ్యాఖ్యానం మరింతగా శోభిల్లింది. సాహితీ సొగసులతో పాల్గొన్న కవులందరూ తెలుగు బావుటాను ఎగురవేశారు. పాల్గొన్న కవులందరూ కవి కుల పితామహులే. ఎస్ రవికుమార్ రెడ్డి గారి వ్యాఖ్యానంలో సాహితీ సౌరభంతో కూడి అందరినీ సాహితీమూర్తులను గావించింది. గిడుగు వెంకటరామ్మూర్తి శత జయంతి సందర్భంగా ఎస్ రవికుమార్ రెడ్డి గారికి, పాల్గొన్న కవులందరికీ, ప్రసారం గావించిన ఆకాశవాణి కార్యనిర్వాహకులందరికీ పేరు పేరున అభివాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాశారండి.
0: ఇక సాయిబాబా నగర్ నంద్యాల నుండి సుబ్బారావు, రాజారావు, ప్రసాదరావు, విజయమ్మ, సుశీలమ్మ, రామమ్మ, సుబ్బమ్మ వీరు ఒక విమర్శ చేశారండి. అదేంటంటే, 5వ తేదీ ఉదయం కాంతరేఖల్లో ప్రసారమైనటువంటి గురుదేవో భవ అని చాలా చాలా సార్లు ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని ప్రకటనలు ఇచ్చారు. కానీ ఈ కార్యక్రమం గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో కేవలం మహిళా ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొన్నారు. మీరే ఆలోచించండి, గురువులు అంటే అందరూ ఉండాలి కదా. ప్రత్యేకం అంటే ఇంకా ఏదో అనుకున్నాను. చాలాసార్లు ప్రకటనలు ఇచ్చారు కానీ మాకు ఆశాభంగం కలిగింది అంటూ సూచన చేశారండి. నిజమేనండి, మీరు అన్నట్లుగా కేవలం మహిళా ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొనడం మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు ఏమో, కానీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులు మంచి అభిప్రాయాలు చెప్పారని మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా మీ సూచన మేము గమనించామండి. ఇక సత్యసాయి జిల్లా నుండి ధర్మవరం నుండి టీచర్స్ కాలనీ శ్రోతలు కృష్ణమూర్తి, సరోజ కృష్ణమూర్తి, కవిత, వేణుగోపాల్ వారి స్నేహ బృందం, వీరేం రాశారంటే, 23వ తేదీ 1:30 ప్రసారమైన పాటల పలేగలో వేలుపల విజయశ్రీ గారు చక్కటి వినసొంపైన చిత్రగీతాలతో అన్నా చెల్లెల అనురాగంపై చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని కూర్చారు. ఈ కార్యక్రమంలో వినిపించినటువంటి పాటలన్నీ చాలా చాలా బాగా నచ్చాయి. రాబో రాఖీ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని భావిస్తున్నాను. సందర్భోచితంగా ఉంది. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వేలుపల విజయశ్రీ గారికి ధన్యవాదాలు అంటున్నారు.
1: తర్వాతి అభిప్రాయాన్ని రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్న ఏలూరు నుంచి రాశారండి. 27వ తేదీన గురువారం మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై మణి అయ్యర్ గారి గానం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో వెంకటాచలపతే అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ఆకాశవాణికి మా ధన్యవాదాలు. 28వ తేదీన శుక్రవారం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ కోటిగారి సంగీత నిర్వహణలో రూపుదిద్దుకున్న హిట్లర్ సినిమా నుంచి పాటలు వినిపించారు, ఆనందించాము. 29వ తేదీన శనివారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పలువురు తెలుగు కవులతో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ద్వారా శ్రీ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారు, శ్రీ వేంపల్లి గారు, రమ్యజ్యోతి గారు, అలనాటి శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పోషించారని, ఒక కవిగారు సీసపద్యం ద్వారా తెలుగు భాషను వర్ణించిన విధానం చాలా చాలా బాగుంది, పాల్గొన్న కవులందరికీ పరిచయం చేసిన శ్రీఎస్ రవికుమార్ రెడ్డి గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారండి.
0: నంద్యాల జిల్లా నొసంగ్రామం నుండి ముత్తల వీధి నుండి శ్రోతలు ఫక్రుద్దీన్, రహమున్ని, అబ్దుల్ కలాం, హుసేన్ బి, ఉజ్వల్ పార్థుడు, సున్నం లక్ష్మి, బడిగించల జగన్, ముత్యాల కాళింగర రాముడు, అప్సానా, ఇషాన్, సుగమంచి వెంకటేశ్వర్లు వీరేం రాస్తున్నారంటే, గత నెల 30వ తేదీ మహిళా భారతి కార్యక్రమంలో జమున గారి జీవిత విశేషాలను పాటలు వినిపించారు. వినిపించిన వ్యాఖ్యాతకు ప్రత్యేక ధన్యవాదాలు. వీరు శ్యామలమ్మ గారండి. అదే రోజు సాయంత్రం పల్లె ప్రాంతాల కార్యక్రమంలో చెన్నారెడ్డి గారు పాడినటువంటి జానపద గీతాలు విన్నాము. వినిపించిన కడపయంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూనే, ఈ నెల 1వ తేదీ ఆవలితీరం కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రాటాల గోపి గారితో పరిచయ కార్యక్రమం విన్నాము. చాలా చాలా బాగుంది, మంచి విషయాలు చెప్పారు. పరిచయకర్త శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే రోజు పల్లె ప్రాంతాల్లో రాజమ్మ బృందం వారు ఆలపించినటువంటి జానపద గీతాలు కూడా మాకు ఎంతగానో నచ్చాయి. రాత్రి ప్రసారమైనటువంటి చిత్రసేవలో మెలోడీ పాటలు వినిపించిన వ్యాఖ్యాతకు ధన్యవాదాలు అంటున్నారు.
1: తర్వాతి అభిప్రాయాన్ని కడప మోచంపేట నుంచి లక్ష్మీదేవి గారు రాశారండి. 10వ తేదీన ఉదయం కాంతిరేఖల్లో ఆత్మహత్య

0: ఎల నివారణ దినోత్సవం సందర్భంగా సైకాలజిస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారితో పరిచయం వినిపించారు. చాలా గొప్ప విషయాలను తెలియజేశారు. పరిచయకర్త శ్రీఎస్ రవికుమార్ రెడ్డి గారు ఎన్నో విషయాలతో కూడిన ప్రశ్నలు వేశారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకి దూరం కావాలంటే వాతావరణ మార్పు, ఇష్టమైన వారు, మేమున్నామనే మాటతో భరోసా ఇస్తారని తెలియజేశారు. ఒక్కొక్కరిలో సున్నితమైన స్వభావం ఉంటుందని, కొంచెం ఏమన్నా మాట అంటే భరించలేరు, చాలా విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో. ఒక విషయం, ఆకాశవాణి ద్వారా ఏ రోజు విశిష్టత ఆ రోజు తెలియజేస్తూ ఉన్నారు. చాలా విషయాలతో శ్రోతల మదిలో చాలా ఉన్నత స్థాయిని పొందుతూ ఆలోచనలని, అవగాహనని పెంచుతోంది. 10వ తేదీ వచ్చిన ప్రోగ్రాం ద్వారా ఎంతో ఆసక్తిగాను, ధైర్యం కూడా ఇస్తూ ఆలోచించే విధానంతో తెలియజేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా కొంత మనోధైర్యం, అవగాహన కలిగింది. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించే విధంగా ఉంది. కొంతమటుక్కి ఆత్మహత్యలు నివారించే విధంగా చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పాఠశాలలో టీచర్లు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి. ఇలా చేయడంతో ప్రతి ఒక్కరిలో వారికున్న కష్టాన్ని అధిగమించి ప్రతి ఒక్కరిలో ఆలోచన, వివేకం పెరుగుతుంది. 9వ తేదీన రాత్రి అలనటి గీతాలు భాస్కర్ గారు చాలా బాగా వినిపించారు, మనసుకి ఆనందాన్నిచ్చారు. అలాగే 10వ తేదీ రవికుమార్ రెడ్డి గారు మంచి మంచి పాటలు వేశారు. మహిళా భారతిలో బ్రహ్మంగారి తత్వప్రభ జన్మ వివరాల గురించి తెలియజేశారు. చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే సైకాలజిస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారి ద్వారా శ్రోతలకు ఆత్మహత్యల నివారణ విధానాన్ని తెలియజేశారు. చాలా ధన్యవాదాలు అంటూ రాశారండి.
1: ఇవన్నీ మనం ఉత్తరాలుగా శ్రోతల వద్ద నుండి అందుకున్నటువంటి అమూల్యమైన అభిప్రాయాలు. ఏది ఏమైనా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించి విన్నాక తమ అభిప్రాయం తెలియజేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. ఇప్పుడు వాట్సాప్ల ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దాం. చూసే ముందుగా మరొకసారి తెలియజేస్తున్నాను, వినాయక చవితి పర్వదినం సందర్భంగా రేపు ఉదయం కాంతరేఖల్లో శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారు వినాయక చవితి పర్వదిన విశిష్టత గురించి తమ ప్రసంగం ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలియజేస్తున్నారు, వినండి. అలాగే 8:35 సోమవారం వినతలు ఇవిగో వినాయక హాస్యనాటిక ప్రసారమవుతుంది. ఈ రెండు అంశాలను, అలాగే ప్రసారం కానున్న ప్రత్యేక కార్యక్రమాలను కూడా శ్రోతలు వింటారని ఆశిస్తూ ఇప్పుడు వాట్సాప్ల ద్వారా శ్రోత అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. వీరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఈ విధంగా రాశారండి. కడప కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో హృదయంగా అలరించే కార్యక్రమాలను ఆలోచింపచేసే విధంగా ఉంటున్నాయి కార్యక్రమాలని. 24వ తేదీ కాంతరేఖల్లో అనుభవం కథానిక చాలా బాగుంది. పుత్తా శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. అందులో ప్రతి సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది, రచించిన విధానం, చదివిన విధానం కూడా నాకు నచ్చింది అంటున్నారు.
0: 28వ తేదీన కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలు ఈరోజు, ఆ తర్వాత భాగవత కథాసుధ, చివరగా గాంధీ మార్గం విన్నాము. వినసొంపుగా ఉంది, వినిపించిన మీకు మా ధన్యవాదాలు అంటూ రాశారండి.
1: హసీనా జమ్మలమడుగు నుండి ఈ విధంగా రాశారండి. 29వ తేదీ శనివారం పాటల కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. అలాగే 11:00 చిత్రసీమలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గురించి, తెలుగు చలనచిత్రాల్లో తెలుగు భాష గొప్పతనం తెలియజేసే పాటలు సృజన కుమారి గారు అందించారు, ధన్యవాదాలు అంటున్నారు.
0: హసీనా గారే ఈ అభిప్రాయం కూడా రాశారండి. 29వ తేదీన శనివారం ఉదయం 8:35 వ్యవహారిక భాషా పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మన తెలుగు అనే అంశంతో తెలుగు భాష గురించి ఎస్ రవికుమార్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యానం హృద్యంగా, అందంగా, తెలుగును ఆకట్టుకునే విధంగా చెప్పడంతో పాటు వివిధ ప్రముఖులు తెలుగు గురించి వినిపించిన అభిప్రాయాలు విన్నాము. తన స్వీయ కవిత ద్వారా విశదీకరించడం జరిగింది కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారు. కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్ గారు తెలుగు భాషను వారు ఇష్టపడేదానికి గల కారణాలను కూడా తెలియజేయడం జరిగింది. కళాశాల అధ్యాపకులు యు రమ్యజ్యోతి గారు యువత తెలుగు భాష పట్ల అభిమానం కలిగి ఉండాలంటే అది ఇంటి నుంచే మొదలవ్వాలని, పుస్తకాలు ఎక్కువగా చదవాలని పోతన, జాషువా, శ్రీశ్రీ గారు వీరికి స్ఫూర్తినిచ్చిన కవులని తెలియజేయడం జరిగింది. భాగవతం గురించి తాడిపత్రి రంగమ్మ గారు, ఇతరులు కూడా తెలుగు భాష గురించి, తెలుగును ఆకట్టుకునే విధంగా చెప్పడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని సమర్పించి వ్యాఖ్యానించిన ఎస్ రవికుమార్ రెడ్డి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారండి. తర్వాత అభిప్రాయాన్ని హసీనా గారే రాశారండి. 29వ తేదీన శనివారం మధ్యాహ్నం 2:15 చిత్రసీమలో మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతిని పురస్కరించుకుని క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా క్రీడల గురించి వ్యాఖ్యానిస్తూ స్ఫూర్తిదాయకమైన పాటలను శ్రీమతి బి సృజనకుమారి గారు వినిపించడం జరిగింది. వినిపించిన పాటలన్నీ మాకు చాలా బాగా నచ్చాయి అంటూ తెలియజేశారండి.
1: జమ్మలమడుగు శ్రోతలే రాసిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. 30వ తేదీ ఆదివారం కాంతరేఖల్లో శైలజ గారు, సుధీర్ గారు చదివినటువంటి మీ ఉత్తరాల కార్యక్రమం మాకు నచ్చింది. చదివిన విధానం మాకు ఆనందింపజేసింది. అలాగే విజ్ఞాన సమాచారాన్ని ఆంటోని అమర్నాథ్ గారు కూడా తెలియజేసిన విధానం నచ్చింది. అంటూనే 31వ తేదీ సోమవారం కాంతరేఖల్లో ప్రసారమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్య సౌభాగ్యంలో గర్భవతులు ఎదుర్కొనే సమస్యల గురించి తనిరెడ్డి శాలిని, శకుంతల గారితో ఉమామహేశ్వర గారు జరిపిన పరిచయ కార్యక్రమంలో డాక్టర్ గారు సాధారణంగా గర్భవతుల్లో అనీమియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో పాటు చాలా విలువైన విషయాలను తెలియజేశారు. ఈ ప్రసంగం తర్వాత తగినటువంటి పాట సృజన కుమార్ గారు వినిపించడం కూడా మాకు ఆనందాన్ని కలిగించింది అంటున్నారు.
0: తర్వాతి అభిప్రాయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు రాశారండి. 29వ తేదీన 7:15 కాంతిరేఖల్లో సమాచార వేదిక, తర్వాత ఆరోగ్య సౌభాగ్యంలో రాటాల శిరీష గారితో పరిచయం విన్నాము. ఆ తర్వాత విజయవాణి గారు రహదారులు, భద్రత గురించి చాలా చక్కగా తెలియజేశారు. 3వ తేదీన గురువారం ఉదయం 8:35 చిత్రమంజరిలో ఎస్ఎం బాషా గారు, ప్రముఖ సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా వినిపించిన పాటలు మాకు చాలా బాగా నచ్చాయి. మంచి పాటలు వినిపించిన బాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ హసీనా జమలమడుగు నుంచి రాశారండి.
1: వీరే రాశారు మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 3వ తేదీ గురువారం చిత్రసీమలో ఆ తర్వాత హిందీ సినిమా పాటలు కూడా వినిపించిన పాటలన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు. అలాగే పల్లె ప్రాంతాల కార్యక్రమంలో రంగస్థల పద్యాలు, విశ్వనాథ్ రెడ్డి గారు పాడిన పద్యాలు మధురాతి మధురంగా ఉన్నాయి. అలాగే 3వ తేదీ మధ్యాహ్నం 2:15 విజయవాణి గారు వినిపించిన పాటలన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
0: తర్వాత అభిప్రాయాన్ని రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్న ఏలూరు నుంచి రాశారండి. 31వ తేదీన సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాను విని తరించాము. మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీతంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి వయలిన్ వాదనం మాకు చాలా బాగా నచ్చింది. చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ఆకాశవాణికి మా వందనాలు. మహిళా భారతి కార్యక్రమంలో మహిళా స్రవంతి సాధికారత వార్తలు విలువైనవిగా ఉన్నాయి. సేకరించి అందించిన శ్యామలమ్మ గారికి మా ధన్యవాదాలు. ఆ తర్వాత అందమే ఆనందం శీర్షికన బ్యూటీ టిప్స్ ను, ఆడపిల్లలు ఎలాంటి క్రీమ్స్ ఎటువంటివి వాడాలో, శరీరానికి ఏమేమి వాడాలో ఈ విషయాలను చక్కగా తెలియజేశారు సృజన కుమారి గారు. ముఖ్యంగా ముఖానికి రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కటి సమాచారం అందించారు. ఆడపిల్లలు జాగ్రత్త సుమ అంటూ తెలియజేసిన విధానం నచ్చింది అంటూ రాశారండి.
1: వీరే రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. యువవాణిలో ప్రసారమైనటువంటి ప్రజ్ఞ శీర్షికన 3 రౌండ్లలో అడిగిన ప్రశ్నలన్నీ చాలా విలువైనవిగా ఉన్నాయి. ఆ రోజు ప్రపంచ కొలతల దినోత్సవం సందర్భంగా మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలు రాబట్టారు. అదేవిధంగా పాల్గొన్న శ్రోతలు కూడా చక్కటి సమాధానాలు అందించారు, వారికి ధన్యవాదాలు. అంటూనే పల్లె ప్రాంతాల్లో గంగిరెడ్డి, నాగిరెడ్డి గారు పాడిన జానపద గీతాలు మాకు ఎంతగానో నచ్చాయి, ఆ బృందానికి కూడా ధన్యవాదాలు. మంగళవారం మధ్యాహ్నం కర్ణాటక సంగీతంలో పి సోమయాజులు గారి వయలిన్ వాద్యం కూడా నచ్చింది అంటున్నారు. వీరే తెలియజేసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. ఆవలి తీరం కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు గోపి గారితో శ్రీధర్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది. వారి జీవిత విశేషాలు అందిస్తూ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేసిన విధానం నాకు నచ్చింది, ఇరువురికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
0: మధ్యాహ్నం ప్రసారమైన చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా రూపొందించిన పాటల కార్యక్రమంలో కాలంపై చక్కటి పాటలు సెలెక్ట్ చేసి వినిపిస్తూ మధ్య మధ్యలో సరిపడే మాటలు అందించి మమ్మల్ని ఆనందింపజేసిన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. కార్యక్రమంలో ఎంతో మంచి పాటలు వినిపించారు. అలాగే కర్ణాటక సంగీతంలో శ్రీ చిట్టిబాబు గారి వీణావాదనం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో నీది చరణములే అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. శ్రీ చిట్టిబాబు గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారండి.
1: ప్రొద్దుటూరు శ్రోతలు సుకన్యా ప్రసాద్, వారి స్నేహ బృందం ఈ విధంగా రాశారండి. మీ ఉత్తరాల కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటూ 4వ తేదీ ఉదయం 7:15 భాగవత కథాసుధ, ఇందులో వినిపించిన రుక్మిణీ కళ్యాణ సన్నివేశం విషయాలు మనసుకు హత్తుకునేలా వీణులు విందుగా వినిపించారు. అది కూడా కృష్ణాష్టమి రోజున వినిపించిన విధానం సందర్భం ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాకు ఎంత పని ఉన్నా వదలకుండా కార్యక్రమాన్ని వినడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. కడప ఆకాశవాణికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు అంటున్నారు.
0: 5వ తేదీన శనివారం ఉదయం కాంతిరేఖల్లో సమాచార వేదిక చరిత్రలోని అంశాలను ఎస్ రవికుమార్ రెడ్డి గారు తెలియజేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురుదేవోభవ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు పార్వతీశంకర్ గారు, హజరతమ్మ గారు, అష్రఫున్నీసా గారు, ఇలా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులతో అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. మంచి కార్యక్రమానికి వ్యాఖ్యాత శ్రీ జి నిఖిత గారు సమర్పించిన ఎస్ రవికుమార్ రెడ్డి గారు ప్రసారం చేసిన ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. చదువు నేర్పిన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
1: అలాగే ఆరోగ్య సౌభాగ్యంలో చిన్నపిల్లల్లో పోషకాహారం గురించి డాక్టర్ బి శ్రీధర్ రెడ్డి గారితో రామ్ గోపాల్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాన్ని అందించారు అంటూ హసీనా, సోనీ, సాదియా, సమీరా, సబ్రీనా, వారి కుటుంబ సభ్యులు జమ్మల

0: నుండి తెలియజేశారండి.
1: ఆరవ తేదీన ఆదివారం ఉదయం 9:35 చిత్రమంజరిలో శ్రీ జి శ్రీధర్ గారు వినిపించిన పాటలు, వాట్సాప్ మనోరంజనలో శ్రోతలు కోరిన పాటలు చాలా బాగున్నాయి అంటూ రాశారండి.
0: అలాగే జమ్మలమణుగు శ్రోతలే తెలియజేసిన అభిప్రాయాలు మరికొన్ని విధంగా ఉన్నాయండి. 12:40 ఆదివారం ఉత్తరాల కార్యక్రమంలో కోరిన పాటలు, మహిళాభారతిలో వేలుపుల విజయశ్రీ గారు వేణు అంశం ఆధారంగా వినిపించిన సినీ గీతాలు నాకు చాలా చాలా బాగా నచ్చాయి. మంచి పాటలను ఎన్నిక చేసుకుని వారి సమర్పణ మాకు నచ్చింది, అభినందనలు అంటున్నారు.
1: ఆరవ తేదీన ఆదివారం రాత్రి 8:00 చిత్రసీమలో, 9:30 చిత్రసీమ అలనటి గీతాల్లో పి సుధీర్ కుమార్ గారు వినిపించిన పాటలు మాకు చాలా బాగా నచ్చాయి అంటూ హసీనా గారి అభిప్రాయం కూడా రాశారండి.
0: చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఈ విధంగా రాశారండి. 7వ తేదీ భక్తిరంజన్లో మంచి భక్తి గీతాలు విని పరవశించాము. అలాగే జమలమడుగు శ్రోతలు ఈ విధంగా రాశారండి. చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత మీ ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వాహకులు చక్కగా రక్తికట్టించారు. ఆ తర్వాత విజ్ఞాన సమాచారం కూడా ఆంటోనీ అమర్నాథ్ గారు చక్కగా అందించారు, వారికి ధన్యవాదాలు. హైదరాబాద్ నుండి ప్రసారమైనటువంటి ఈ మాసపు పాట కూడా మాకు నచ్చింది, ధన్యవాదాలు అంటున్నారు. జమలమడుగు శ్రోతలే రాసినటువంటి అభిప్రాయాలు మరికొన్ని విధంగా ఉన్నా. 7వ తేదీ కాంతరేఖల్లో చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న వివరాలు చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యంలో గ్లకోమా కారణాలు, చికిత్స గురించి సగిలి మౌనికారెడ్డి గారితో రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం, గ్లకోమా నీటి కాసులంటే ఏమిటి, ఆ తర్వాత ఆ విషయం గురించి చాలా చక్కటి సమాచారాన్ని డాక్టర్ గారి దగ్గర నుండి అడిగి తెలియజేసే విధంగా మాకు అందించారు, చాలా బాగుంది ఈ కార్యక్రమం అంటున్నారు.
1: 7వ తేదీన సోమవారం ఉదయం 8:30 చిత్రమంజరిలో బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ నటి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారు నటించి గానం చేసిన పాటలను వినిపించడం జరిగింది. మంచి పాటలను వినిపించిన హరికృష్ణ గారికి ధన్యవాదాలు. 11:15 చిత్రసీమలో, 11:30 ఫిల్మీ గానేలో రిహానా గారు మంచి పాటలు వినిపించారు. 12:40 ఉత్తరాల మనోరంజనలో శ్రోతలు కోరిన పాటలు కూడా నచ్చాయి అంటూ రాశారండి.
0: జమలమడుగు శ్రోతలు హసీనా, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 8వ తేదీ మంగళవారం ప్రసారమైనటువంటి పాటలు చాలా బాగా నచ్చాయి. అదేవిధంగా హిందీ సినిమా పాటలు కూడా మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
1: తర్వాత అభిప్రాయాన్ని కడప నుంచి ఎన్ సుధాకర్ గారు రాశారండి. చక్రవర్తి గారి సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ఏఐఆర్ కడప అంటూ రాశారండి.
0: ఇక జమలమడుగు శ్రోతల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. హసీనా వారి కుటుంబ సభ్యులు 2:15 సంగీత దర్శకులు చక్రవర్తి గారి స్వరపరిచినటువంటి పాటలు వినిపించారు వారి జయంతి సందర్భంగా. ఇందులో వినిపించినటువంటి పాటలన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
1: తర్వాత అభిప్రాయాన్ని ముడియం కిషోర్ కుమార్, హేమలత వీరు కడప నుంచి రాశారండి. 8వ తేదీ మధ్యాహ్నం ప్రసారమైన శ్రీమతి చెలసాని వసుమతి గారి అనుకూలం కథానికి విన్నాము, చాలా బాగుంది. ఎంచుకున్న ఇతివృత్తం ఎంతో బాగుంది, చదివిన తీరు అంతకన్నా బాగుంది. అలాగే శైలి, సందేశం, ముగింపు, టైటిల్ అన్ని కూడా చాలా బాగున్నాయి. రచయిత్రి వసుమతి గారికి, ప్రసారం చేసిన కడప ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటూ రాశారండి.
0: ఇవన్నీ మనం శ్రోతల వద్ద నుండి అందుకున్నటువంటి అమూల్యమైన అభిప్రాయాలు. ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను, కార్యక్రమాలను ఆసక్తిగా విని తెలియజేస్తున్న వారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలతో మళ్లీ వచ్చే వారం శ్రోతలను మీ ఉత్తరాల కార్యక్రమంలో కలుసుకుంటాం. అందాక సెలవు తీసుకుంటూ మరొకసారి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.
1: శ్రోతలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

0: మీరింతవరకు మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు విన్నారు. అందించిన వారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి మరియు శ్రీమతి ఎం కృష్ణ తులసి. ఇప్పుడు శ్రీ కె ఆంటోనీ అందించే విజ్ఞాన సమాచారం విందాం.
1: ఈ వారం విజ్ఞాన విశేషాల సమాహారానికి స్వాగతం. సరికొత్త ప్రపంచపటం ఆమోదించిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ వివిధ దేశాలు ఖండాల వైశాల్యాన్ని ఖచ్చితంగా చూపే సరికొత్త ఈక్వల్ ఏరియా మ్యాప్ను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీంతో 16వ శతాబ్దం నుండి అమల్లో ఉన్న మర్కెటా ప్రపంచపటం కనుమరుగు కానుంది. కొత్త పటంలో భారత్, ఆఫ్రికాలు ప్రస్తుతానికంటే పెద్దగా కనిపిస్తాయి. అమెరికా కొంత చిన్నగా

కనిపించనుంది. పటంలో మాత్రమే ఈ మార్పులు కనిపిస్తాయి. దేశాల వాస్తవ సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు ఉండవు. సర్వప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్లో సరికొత్త ప్రపంచ పటానికి అనుకూలంగా భారత్ ఓటేసింది. కరెక్ట్ ద మ్యాప్, పటాన్ని సరిచేయండి అనే నినాదంతో టోగో దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 193 మంది సభ్యులు కలిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన ఏకైక దేశం అమెరికా కావటం గమనార్హం. 16వ శతాబ్దంలో నౌకాయానం కోసం రూపొందించిన మర్కెట పటాన్ని ఐరాస తీర్మానం కాలం చెల్లినదిగా ప్రకటించింది. ప్రపంచ పటాన్ని మరింత ఖచ్చితంగా చూపే కొత్త పటాన్ని ప్రామాణికంగా ప్రకటిస్తూ ఐరాస ప్రవేశపెట్టిన తీర్మానం ఉద్దేశాన్ని మేం స్వాగతిస్తున్నామని ఐరాసలో భారత ప్రతినిధి రఘుపురి పేర్కొన్నారు. పాత పటంతో సమస్య ఏమిటంటే మర్కెట ప్రపంచ పటాన్ని కేవలం నౌకాయానం కోసం రూపొందించారు. ఉత్తర దక్షిణ ధృవాల సమీపంలోని ప్రాంతాల పరిమాణాన్ని పెద్దగా, భూమధ్యరేఖకు సమీపంలోని ప్రదేశాల వైశాల్యం చిన్నగా ఉన్నట్లు ఈ పటం చూపుతోంది. భూమి గోళాకారంగా ఉండటం వల్ల కేవలం పొడవు, వెడల్పు అనే రెండు పరిమాణాల ఆధారంగా చూపే పటంలో భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల వైశాల్యం చిన్నగా ఉందన్న అపోహ కలుగుతుంది. ఆ కారణంగానే గ్రీన్లాండ్ ఆఫ్రికాతో సమానమైన పరిమాణం కలిగి ఉన్నట్లు ఆ పటం చూపుతోంది. నిజానికి ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్ కన్నా 14 రెట్లు పెద్దగా ఉంది. అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తోందంటే మర్కెట పటంలో అమెరికా పరిమాణం వాస్తవ వైశాల్యం కన్నా పెద్దగా ఉన్నట్లు కనపడుతోంది. కొత్త పటం ఈ లొసుగును సవరించి అమెరికా అసలు వైశాల్యాన్ని చూపనుంది. దాంతో పటంలో అది కొంత చిన్నగా కనిపించనుంది. అందుకే ప్రపంచ పటంపై చర్చ అర్థరహితమని అమెరికా చెబుతోంది. కొత్తగా ప్రామాణీకరించిన నిజ వైశాల పటం ఇతర దేశాలతో పోల్చుకుంటే భూమధ్య రేఖకు కొంత దగ్గరగా ఉన్న భారత్ వంటి దేశాల సరైన వైశాల్యాన్ని చూపుతుంది. అంటే ప్రపంచ పటంపై భారత్ మరింత పెద్దదిగా దర్శనమిస్తుంది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పుణ్యకార్యం టీచర్లకే సాధ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బాల్యం నుండే పిల్లల్లో శారీరక, మానసిక వికాసంతో పాటు నైతికతను పెంపొందించడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దేశ 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన 22వ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 5 ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ, ఉపాధ్యాయుల మార్గదర్శనం వల్లే నా జీవన యాత్రలో ముందడుగు వేసి మీ ముందు నిలవగలిగాను. పాఠశాల విద్య మనకు చదువులకు మూలాధారం, జ్ఞానం, నైపుణ్యాలను జీవితంలో ఎప్పుడైనా సాధించవచ్చు అని, కానీ సత్ప్రవర్తనను చిన్నతనం నుండే నేర్పించి టీచర్లు చెప్పిన పాఠాలను పిల్లలు మర్చిపోయినా వారు నేర్పిన గుణగణాలను జీవితాంతం గుర్తించుకుంటారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పిల్లల్లో కొందరు సహజంగానే విడియంతో ఉంటారని, మరికొందరిలో అపారమైన ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లోపించి సతమతమవుతుంటారని, అలాంటి వారిని గుర్తించి తీర్చిదిద్దడం టీచర్ల ప్రధాన బాధ్యత అని, పుష్కరకాలం కిందట మన ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేట్ 4.5% దాకా ఉండేదని, ఇప్పుడు అది దాదాపు 0కు చేరుకుందని, ఇంతటి మహత్తర కార్యాన్ని విజయవంతంగా నిర్వహించిన టీచర్లందరినీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు స్వీకరించిన వారిలో తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నవారు 6 ఉన్నారు. '73వ మిస్ వరల్డ్ పోటీలు. మిస్ వరల్డ్ గా డొమినిక్ టీచర్, మిస్ వరల్డ్ 2026గా డొమినిక్ సుందరి జోహెరి మెలా డొమింగ్వేజ్ ఎంపికయ్యారు. వియత్నాంలో జరిగిన 73వ మిస్ వరల్డ్ పోటీలో ఆమెను కిరీటం వరించింది. స్పెయిన్ కు చెందిన ఎలిజబెత్ రేన్స్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మలేషియాకు చెందిన తనూసియా చెట్టి తృతీయ స్థానం దక్కించుకున్నారు. జోహెరి టీచర్గా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పేద పిల్లలకు తన సంస్థ ద్వారా ఆంగ్లం నేర్పిస్తున్నారు. భారత్ కు చెందిన మిస్ ఇండియా వరల్డ్ 2024 నిఖితా పోర్వాల్ టాప్ 40 మందిలో చోటు సంపాదించిన టాప్ 20లోకి చేరుకోలేకపోయారు. విశ్వసుందరి కిరీటాన్ని సాధించిన జోహెరి మెలా డొమింగ్వేజ్ కేవలం మోడలింగ్ రంగానికే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఆమె సామాజిక కార్యకర్తగా కూడా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సొంత సేవా సంస్థ ద్వారా పేదరికంలో ఉన్న చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

వెనకబడిన వర్గాల పిల్లలకు ఆంగ్ల భాషను ఉచితంగా నేర్పిస్తూ వారి విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆమెలోని ఈ సామాజిక బాధ్యత, సేవాభావమే ఆమెను మిస్ వరల్డ్ వేదికపై ప్రత్యేకంగా నిలబెట్టి విజేతగా నిలిపాయి. ప్రైవేటీకరణ జరగదు, ప్రాధాన్యం తగ్గదు. ఇస్రో స్పష్టీకరణ. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. ప్రైవేటు రంగ భాగస్వామ్యం వల్ల తాము తర్వాతి తరం అంతరిక్ష కార్యక్రమాలపై బలంగా దృష్టి పెట్టే వెసులుబాటు దక్కుతుందని పేర్కొంది. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థకు చెందిన 9 ఉద్యోగ సంఘాలు ఈ నెల 4న ఓ లేఖలో కోరాయి. ఈ నేపథ్యంలో ఇస్రో సెప్టెంబర్ 6న సవివరణ పోస్టు పెట్టింది. పరిశోధన అభివృద్ది, అత్యాధునిక సాంకేతికతలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు, తర్వాతి తరం లాంచ్ వ్యవస్థలు, డీప్ స్పేస్, గ్రహాంతర మిషన్ల వంటి అత్యంత కీలక అంశాల్లో ఇస్రో పాత్ర బలోపేతమవుతుందని, కమ్యూనికేషన్, నేవిగేషన్, భూ పరిశీలన కోసం అడ్వాన్స్డ్ పేలోడ్లు, సెన్సర్ల వంటివి అభివృద్ది చేస్తూనే ఉంటామని, అదే సమయంలో మెచ్యూర్ లాంచ్ వెహికల్స్, రొటీన్ ఉపగ్రహాల వంటి వాటిని ప్రైవేటు పరిశ్రమలు, పీఎస్యులు ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల మేం ఎక్కువ వనరులను తర్వాతి తరం సాంకేతికతలు, మిషన్ల కోసం కేటాయించగలుగుతామని ఇస్రో పేర్కొంది. భారత అంతరిక్ష రంగానికి ఇస్రో గట్టి పునాదిలా కొనసాగుతుందని ఇండియా నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్పర్సన్ పవన్ గోయంగ్ స్పష్టం చేశారు. ఈఓఎస్ 5 ప్రయోగం విజయవంతం. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన GSLV-F17 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో గేమ్ చేంజర్గా భావిస్తున్న అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్ 5 GSAT-1A ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి సెప్టెంబర్ 4 తెల్లవారుజామున చేపట్టిన GSLV-F17 మిషన్ ఉపగ్రహాన్ని ఖచ్చితత్వంతో నిర్దేశించిన కక్ష్యలోనికి ప్రవేశపెట్టింది. 2021 ఆగస్టులో GSLV-F10 ప్రయోగం విఫలమైంది. అయినా ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ మరింత మెరుగైన సాంకేతికతతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సంవత్సరంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. సెప్టెంబర్ 4 తెల్లవారుజామున 2:55 SAR-2 ప్రయోగ వేదిక నుండి 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న GSLV-F70 వాహక నౌక నింగిలేకి దూసుకెళ్లింది. సరిగ్గా 18 నిమిషాల తరువాత 2367 కిలోల EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. దీని జీవితకాలం 7 ఏళ్లు. ప్రతిష్టాత్మక GSLV సిరీస్ లో ఇది 19వ ప్రయోగం. ఇవండి ఈ వారం చోటు చేసుకున్న విజ్ఞాన విశేషాల సమాహారం.

విజ్ఞాన సమాచారం విన్నారు. అందించిన వారు శ్రీ కె ఆంటోనీ. రేపటి కాంతిరేఖల్లో వినాయక చవితి ప్రాశస్త్యం గురించి శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం వింటారు. అదేవిధంగా వినతులివిగో వినాయక హాస్యనాటకం వింటారు రేపు ఉదయం 8:35.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఈ మాసపు పాట వింటారు విజయవాడ నుండి.

0: Dírile.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం శ్రీ కలగకృష్ణమోహన్. గాయని శ్రీమతి ప్రసన్న లక్ష్మి. కొత్త చిగురు తొడిగిందట ఆమని. ఈ మాసపు పాట వినండి.

కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాస పాట మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఈ మాస పాట విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 8 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

థాయిలాండ్, యుగాండా, ఉజ్బెకిస్తాన్ అండ్ వియత్నాం. ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ ద సెషన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ హోల్డ్ బైలేటరల్ మీటింగ్స్ విత్ ప్రెసిడెంట్స్ ఆఫ్ కజాకస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా అండ్ బురుండి. హీ విల్ ఆల్సో హోల్డ్ మీటింగ్స్

0: 15వ ఆర్థిక సంఘం నిధులు మొదలైన అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొండపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పుట్టలమ్మగట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొండపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డీఎంఎఫ్టీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సీఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర, ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం, ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వసతులు సిద్ధమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కోటి వ్యయంతో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గొల్లపూడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్తో కలిసి సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటారు. శ్రీమతి బివి దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ముందుగా మనస్సులోని మర్మమును తెలుసు.

తర్వాత రీతిగౌళ రాగం, మిశ్ర చాపతాళం, త్యాగరాజస్వామి రచన, నన్ను విడిచి కదలకురా.

తర్వాత మరొక త్యాగరాజస్వామి రచన తులసీ దళములచే మాయామాళవ గౌళ రాగం రూపక తాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారిల గాత్రేయగళం వింటున్నారు. త్యాగరాజస్వామి కీర్తనలు. శ్రీమతి బీవీ దుర్గాభవాని గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు బంటురీతి కొలువీవయ్య రామ హంసనాదన రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం విన్నారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రమంజరి. సంగీత దర్శకుడు శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గళంలో స్వరాలలో జాలువారిన గీతాలను ఈ చిత్రమంజరిలో విందాం. శ్రీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఈయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో 1966 సెప్టెంబర్ 13 శ్రీ జన్మించారు.
2: సరేలే ఊరుకు

0: విన్న ఆ పాట స్వీయ సంగీతంలో శ్రీ పాడిన పాట. చిత్రం లిటిల్ సోల్జర్స్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఇంజనీరింగ్ పట్టభద్రుడైన స్త్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. 2 దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: స్త్రీగళంలోనే జాలువారిన ఒక అద్భుత గీతాన్ని విన్నాం.

0: విన్నా పాట చక్రం చిత్రం నుండి. సంగీతం చక్రి, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.
1: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
2: దీనికి ఇంత అందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీకోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: 1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన గాయం సినిమా శ్రీ కెరియర్కు టర్నింగ్ పాయింట్. అదేవిధంగా వర్మ దర్శకత్వంలో మనీ మనీ మనీ, అనగనగా ఒకరోజు సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సింధూరం చిత్రం ఆయన కెరియర్లో మరో పెద్ద విజయం.

0: సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, అనువాద కళాకారుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు శ్రీ. చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది అనే గీతాన్ని, అనగనగా ఒకరోజు, గాయం, అమ్మోరు, సింధూరం తదితర చిత్రాల్లోనూ అనేక పాటలు ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసిన తక్కువ సినిమాలే అయినా ప్రతి చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. అనగనగా ఒకరోజు చిత్రంలో మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు అనే పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. ఆ పాటను ఇప్పుడు విందాం.
1: ఏమ్మా కోపమా?
2: లేదు, చాలా సంతోషం.
1: లేట్ అయ్యిందనా?
2: అచ్చి, నాతో మాట్లాడుకో.
1: ఏయ్, మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి.

విన్న పాట పాడినవారు మనోచిత్ర. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. కిడ్నీ సమస్యలతో శ్రీ 2015 ఏప్రిల్ 18 హైదరాబాద్ కొండాపూర్లోని స్వగృహంలో కన్నుమూశారు. సంగీత దర్శకుడు శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈనాటి చిత్రమంజరిలో ఆయన గళంలో స్వరాల్లో జాలువారిన గీతాలు విన్నారు. చిత్రమంజరి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ప్యారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున, ఘర్షణల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపం

0: లో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
2: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
0: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
3: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
2: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
4: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स हैं। दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल। 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है। तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं।
2: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హయ్యెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు నెలల్లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి ఈ 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సౌకర్యాలతో కూడిన కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
5: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకింగ్ ఇన్ 2021 అండ్ వి డిసైడెడ్ that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
2: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.
0: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
2: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు, చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని అన్నపూర్ణాదేవి పేర్కొంటూ,
6: सुपोषित बचपन, स्वस्थ मातृत्व और समृद्ध परिवार ही विकसित भारत 2047 के संकल्प की सबसे मजबूत नींव है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के अनुरूप 9 सितंबर 2026 से 9वें राष्ट्रीय पोषण माह का शुभारंभ हो रहा है। हर वर्ष यह आयोजन हमें प्रेरित करता है कि हम पोषण के प्रति निरंतर जागरूक रहें और इसे अपनी नियमित दिनचर्या का हिस्सा बनाएं। इस वर्ष पोषण माह का हमारा संकल्प है हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा।
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3000 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ది చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ IATO వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
7: Tourism is a very, very fascinating industry. Every few hundred kilometers, our food changes, our language changes, our architecture changes, our festivals change, our landscapes change. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: స్వచ్ఛత హి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛత హి సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
8: ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి రోజు వినాయక చవితి సందర్భంగా 7:15 ప్రసారమయ్యే కాంతరేఖలు కార్యక్రమంలో వినాయక చవితి ప్రాశస్త్యం గురించి శ్రీ బీబీ రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం వినవచ్చు. రేపు ఉదయం 8:35 వినతులివిగో వినాయక హాస్య నాటకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఇప్పుడు వినండి వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు. మొదటగా పాటను కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా

కౌతారం గ్రామం నుండి కృష్ణ చైతన్య, మాధురి, మారుతిమోహన్, జ్యోతి వీరందరూ కోరిన పాట, మెరుపు కలలు చిత్రం నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్.

వాట్సాప్ మనోరంజన్లో తరువాత బెంగళూరు నుండి భరత్, స్వాతి మరియు వారి స్నేహితులు కోరుతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం నుండి.

0: ఏమిట్రా తొందర, స్వామిని విసిగించకు, అన్ని ఇస్తారులే.
1: స్వామికి కాల్ షీట్లు ఎక్కువ కదమ్మా, మీ టైము అయిపోయింది అంటారేమో అని.
2: మీ విన్నపాలు వినతులు కోరికలు వింటుంటే గొంతు తడారిపోతుంది. ఇప్పుడిప్పుడే చెమటలు కూడా పడుతున్నాయి.
3: నేను అనుకున్నా, ముందే అనుకున్నా, స్వామి రాకరాక వచ్చాడు, ఇబ్బంది పెట్టొద్దే అని.
0: స్వామి ఆగండి, స్వామి ఉండ్రాళ్ళు తీసుకొస్తా, ఆ తర్వాతే తీర్చండి కోరికలు.
4: మీరు విన్న ఈ సన్నివేశం వినతిలిగిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35 8:35
5: వాట్సాప్ మనోరంజన్లో తమ్ముడు చిత్రం నుండి పాటను కోరుతున్నవారు కడప రామాంజనేయపురం నుండి రామకృష్ణ, ప్రత్యూష, మధు వీరందరి కోసం ఈ గీతం.

మనసు కవి ఆచార్య ఆత్రేయ వర్ధని సందర్భంగా అభినందన చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప వీరందరి కోసం ఈ పాట.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.
2: వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరిన శ్రోతలు గనగలును. ప్రేమయుద్ధం చిత్రం నుండి

వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు. తర్వాత విన్నాం, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి, కోటిశేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ కోరుతున్న పాట శ్రీ వినాయక విజయం చిత్రంలోని పాట. వీరందరి కోసం ఈ గీతం.

చదువుకున్న భార్య చిత్రం నుండి పాట వినిపించండి ప్లీజ్ అంటూ కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట. Ha ha ha.

0: ఏమిట్రా తొందర, స్వామిని విసిగించకు, అన్నీ ఇస్తారులే.
1: స్వామికి కాల్ షీట్లు ఎక్కువ కదమ్మా, మీ టైము అయిపోయింది అంటారేమో అని.
2: మీ విన్నపాలు వినతులు కోరికలు వింటుంటే గొంతు తడారిపోతుంది. ఇప్పుడిప్పుడే చెమటలు కూడా పడుతున్నాయి.
3: నేను అనుకున్నా, ముందే అనుకున్నా, స్వామి రాకరాగా వచ్చాడు, ఇబ్బంది పెట్టొద్దే అని.
0: స్వామి ఆగండి, స్వామి ఉండ్రాళ్ళు తీసుకొస్తా, ఆ తర్వాతే తీర్చండి కోరికలు.
4: మీరు విన్న ఈ సన్నివేశం వినతిలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35. ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35.

వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా ఉప్పరపల్లె నుండి కృష్ణయ్య వెంకటరమణ వీరు కోరిన పాట శాంతి నివాసం చిత్రం నుండి. వీరి కోరికపై ఈ గీతం విందాం.

కార్యక్రమంలో చివరిగా గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన శ్రీ మహాగణపతి మిశ్రచాపుతాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు నారాయణ స్వామి గారి గానం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ పూరక హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసం జోమాట్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాడ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్ సంప్రదాయ వైద్యం అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని

ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు కడప ఆకాశవాణి పూర్వ కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ పల్లెటి జనార్దన్ రెడ్డి గారి అనుభవాలు జ్ఞాపకాలు విందాం.
1: పుట్టి పెరిగిన ఊరును చూస్తే ఎవరికైనా ఉత్సాహం ఉరకలు వేస్తుంది, మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే మా ఊరు ఒక మారుమూల కుగ్రామం. అక్కడికి బస్సులు రావు, స్కూటర్లు లేవు, ఊరికంతా కలిసి ఒకటే చేదుడు బావి. ఊరి రెడ్డి కరణము ఊర్లో వారందరూ కలిసి నీటిని తీసుకొని పోవలసిందే. మా ఊరికి తూర్పున ఏరు, పడమర పాలెం కొండలు, ఉత్తరాన మడికయలు, మామిడి తోటలు, దక్షిణాన వానలు పుష్కలంగా పడుతున్నాయి అప్పటి కాలంలో. అలాంటి ఊరిలో పుట్టిన మేమంతా ధన్యజీవులం. అలాంటి ఊరి నుంచి 3 మైళ్ళ దూరంలో ఉన్న నందిమణలము వెళ్ళి అక్కడ 8వ తరగతి వరకు చదవగలిగాం. రోజు 6 గంటల ప్రయాణం, మధ్యలో ఏరు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈ చదువు సాగదని తెలిసి ఎంతో దూరంలో ఉన్న నెల్లూరు సెయింట్ పీటర్ స్కూల్లో 12వ తరగతి వరకు చదివి పాస్ అయి బీఏ విఆర్ కాలేజీలో చేరి ఆ తర్వాత ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో వెళ్లి చేరాం. ఎక్కడ కడప జిల్లా రాజుపాలెము అనే కుగ్రామము, ఎక్కడ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, ఆలోచిస్తే ఇదంతా ఒక కళ. మట్టి పిసకాల్సిన ఈ చేతులు చదువుకు అంకితమై వెనుదిరిగి చూడకుండా అన్ని క్లాసులు పాస్ అయి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం. రేడియో అంటే వినడమే గాని ఎప్పుడూ చూడలేదు. నేను 8వ తరగతి చదివేటప్పుడు రేడియోలో వార్తలు వింటూ ఇప్పుడే అందిన వార్త, మన దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అస్తమయం అనే వార్త విని ఆశ్చర్యపోయాను. ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి ఎలా వార్తలు చెప్తారు అనే సంశయము ఉండేది. అది నేను ఆకాశవాణిలో చేరక మునుపు. ఆకాశవాణి కడప కేంద్రంలో చేరిన తర్వాత ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోవాట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం అనే స్థాయికి నేను చేరాను. ఆకాశవాణి ఎలా పనిచేస్తుంది, అంత అక్యురేట్గా సమయపాలన ఎలా పాటిస్తుంది, ఏ ఏ కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది, ఈ విషయాలన్నీ నా 33 ఏళ్ల అనుభవంలో తెలుసుకున్నాను. ఎన్నో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, సూక్తి రత్నావళి కార్యక్రమంతో ప్రారంభమై భక్తిరంజని, పొలం కబుర్లు, ప్రాంతీయ వార్తలు, ఆ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ విశేషాలు, అటు తర్వాత ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే వార్తలు, ఏడిద నాగేశ్వరరావు, దగ్గరాల పూర్ణయ్య, మంగమ్మ, ఇలా ఎందరో ఉద్దండులు తమ గాత్రంతో వార్తలు చదువుతుంటే అలా అదో అనుభూతి. వారి వార్తల సుమధుర గాత్రాన్ని ఆస్వాదించడము దినచర్యగా ఎంతోమంది రేడియో పెట్టుకుని ఆనందించేవారు. 1975 నుంచి 1990 వరకు రేడియో ఒక వెలుగు వెలిగింది. కార్యక్రమ రూపకల్పనలో ఎంతో జాగ్రత్త వహించి ప్రసారం చేయడం మా వంతు బాధ్యత. రాయలసీమలో ఉన్న ఎందరో కవులు, కళాకారులు, కథానిక రచయితలు వీరి పుణ్యమా అని వీరి నైపుణ్యాన్ని వెలికితీసి ఆకాశవాణి ద్వారా వారిని పరిచయం చేయడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే రాయలసీమలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ను, వారి జీవిత చిత్రాలను ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయడం, వివిధ రంగాల్లో కృషి చేసి పేరు ప్రఖ్యాతులు గడించిన వారి జీవన గమనాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిచయం చేయడము నేను చేసిన కార్యక్రమాలలో మచ్చుతురక. మీ ఉత్తరాల ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన రావడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అలాగే డాక్టర్ సలహాలు, శీర్షికన శ్రోతల నుంచి వస్తున్న సందేహాలను డాక్టర్ల ద్వారా సమాధానాలు లైవ్ ద్వారా ఇప్పించడం ఎందరికో మేలు చేకూర్చింది. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లాంటి వారితో జిల్లా అభివృద్ధి కార్యక్రమాల కోసం వారు చేస్తున్న కృషిని గురించి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు వారి ద్వారా జవాబులు ఇప్పించడము, జిల్లా ఎస్పీలకు వచ్చే ఫోన్ కాల్స్ను అప్పటికప్పుడే వారికి స్వాంతన చేకూర్చేటట్లు జవాబులు ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. కథానిక రచయితలను వివిధ జిల్లాల నుంచి వినిపించడము ఆకాశవాణి ద్వారా వారి గళాన్ని వినిపించడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే నాటికలు, నాటకాలు, బుర్రకథలు, జానపదాలు, హరికథలు మరుగున పడిపోకుండా వారిని ఆకాశవాణి ద్వారా పరిచయం చేయడము, వారిలో దాగి ఉన్న కళలను ప్రోత్సహించడం జరిగింది. సంక్రాంతి, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని సంగీత రూపకాలను రాయలసీమలోని నిష్ణాతులైన రచయితలతో వ్రాయించి పాడించి ప్రసారం చేయడం జరిగింది. మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న వారితో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడము, సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లి కార్మికుల కార్యక్రమాల ద్వారా శ్రామికులతో పాటించి వారిని ప్రోత్సహించి వారిలో దాగి ఉన్న కళలను రికార్డింగ్ చేసి ప్రసారం చేయడం జరిగింది. ఎందరో మహానుభావులు రాయలసీమలో పేరు ప్రఖ్యాతులు గడించి అప్పటికే వారి వారి రంగాలలో విశేష కృషి చేసిన వారిని పరిచయం చేయడము అంత చిన్న విషయం కాదు. కడప జిల్లాలోని అనేక మంది కథా రచయితలను కడప రేడియో స్టేషన్లో అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉన్న స్టూడియోలను సద్వినియోగపరుచుకుంటూ ఉండడం అనేది సామాన్య విషయం కాదు. అందుకు ఎంతో కృషి, పట్టుదల, సమయపాలన, ముందుచూపు అవసరం. నాకు స్టేషన్ డైరెక్టర్గా ఉన్న గంగిరెడ్డి గారు, డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి గారు ఇచ్చిన స్వేచ్ఛ కార్యక్రమాల రూపకల్పనలో వారెప్పుడూ అడ్డు చెప్పలేదు. నాకు నచ్చిన నాటకం సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి గారి పాత్ర సద్దుం శివనాగిరెడ్డి ఆ పాత్రకు జీవం పోశారు. అలాగే సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి ఆ కలం నుంచి వెలువడిన ఎన్నో కథలలో మంచి కథలను 12 కథలను ఎంపిక చేసి రాయలసీమ అందున కడప జిల్లా మాండలికంలో చదివి వినిపించిన నాకు శ్రోతల నుంచి ఎన్నో ఉత్తరాలు, ఫోన్లు రావడము సంతోషించదగ్గ విషయం. తిరుపతి రేడియో స్టేషన్లో పనిచేయడం నాకు ఒక గొప్ప వరం, అవకాశంగా భావించాను. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతలను పంపించడం, ప్రసారం చేయడం, అలాగే అక్కడ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే నిష్ణాతులను శ్రోతలకు పరిచయం చేయడము జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్న అనేక మంది కళాకారులను పిలిపించి వారి గానామృతాన్ని శ్రోతలకు వినిపించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కార్యక్రమాలను, సుమారు 250 మంది జీవన చిత్రాలను రికార్డింగ్ చేసి ప్రసారం చేయడం నాకు సంతృప్తినిచ్చింది. ఇప్పటికీ ఆ ప్రోగ్రామ్స్ ప్రసారం చేయడం జరుగుతూ ఉన్నది. శ్రోతలు వాటిని ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు, నాకు ఫోన్స్ అభినందనలు తెలుపుతున్నారు. మీ ఉత్తరాలు కార్యక్రమం నేను అనౌన్సర్గా మంజులాదేవి నిర్వహించడం మంచి స్పందన రావడము, అలాగే మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే స్త్రీల కార్యక్రమం, ఆదివారం 2:30 ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాలు, 5:30 ప్రసారమయ్యే యువవాణి శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఉదయం ప్రసారం అయ్యే 7:15 డాక్టర్ సలహాలు, కథానికలు, కవితలు, ఎస్పీలతో పరిచయ కార్యక్రమాలు, కలెక్టర్లు, లైవ్ బ్రాడ్కాస్టు శ్రోతల మన్ననలు పొందాయి. నాటకాలలో నాకు తోడుగా మత్సా నరసింహాచారి నిలబడి రికార్డింగు, డబ్బింగ్ అంతా తానై చూసుకునేవాడు. అలాగే అనౌన్సర్స్, క్యాజువల్ అనౌన్సర్స్ అందరూ సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలను ఎప్పటికప్పుడు శ్రోతలకు అందించడంలో కృతకృత్యులయ్యాం. రాయలసీమ వివిధ జిల్లాల నుంచి ఆర్టిస్టులను పిలవడం ఒక ఎత్తు అయితే, వారి రికార్డింగు, డబ్బింగు మరో ఎత్తు. సకాలంలో వారికి చెక్స్ అందజేయడము డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్గా ఉన్న నేను నా బాధ్యతగా వాటిని తయారు చేయించి ఇవ్వడము మరో ఎత్తు. అష్టావధానము ప్రక్రియలో ఎక్కడ అలుపు అనేది దరిచేరనేయకుండా ఉండడము నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణము అవధాన ప్రక్రియ సంగీత రూపకాలతో శ్రోతల మన్ననలను అందుకోవడము గొప్ప అనుభూతి. సకాలంలో అనౌన్సర్స్ డ్యూటీకి వచ్చేటట్లు, కార్యక్రమాలు సజావుగా ప్రసారమయ్యేటట్లు చేసేది డ్యూటీ ఆఫీసర్స్ పని. వీరి అజమాయిషిని చూడాల్సి వచ్చేది. ఒక్క అనౌన్సర్ ఉదయం ఏ కారణం చేతనైనా రాలేకపోతే సబ్స్టిట్యూట్ను వెంటనే పంపించడం జరిగేది. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అన్ని విధాలా తోడ్పడిన అనౌన్సర్స్ శ్రీమతి వనజ, మంజుల, రవి, సుభాన్, పుష్పరాజు, క్యాజువల్ అనౌన్సర్స్ వారందరి సహాయ సహకారాలు మరోలేనివి. అలాగే డాక్టర్ సినారే, రాసులోచన, గొల్లపూడి మారుతీరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్, పద్మనాభం గారి జీవన చిత్రాలను ప్రసారం చేసి శ్రోతల వీణుల విందు చేయడం జరిగింది. అన్నమయ్య కీర్తనలతో శ్రోతలను అలరించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో తమ గానామృతాన్ని వినిపించిన అన్నమయ్య కళాకారులను రేడియో ద్వారా వారి గళాన్ని, గానాన్ని పరిచయం చేయడం నాకు దక్కిన ఒకనొక గొప్ప అవకాశం. ఇప్పటికీ తిరుపతి రేడియో స్టేషన్లో వాటిని నిక్షిప్తం చేయడం జరిగింది, పునఃప్రసారం చేయడం జరుగుతూ ఉంది. రేడియో కార్యక్రమాలు అందులో అతి ముఖ్యంగా వార్తలు, స్పాట్లైటు, కరెంట్ అఫైర్సు అతి ముఖ్యమైనవి. ఇవన్నీ క్రమం తప్పకుండా విని ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పాస్ అయిన వారు, ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు. అలాంటి వారితో నేను స్వయంగా యువాణి ద్వారా పరిచయ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆకాశవాణిలో పనిచేస్తున్న అన్ని రోజులు క్రొంగొత్త పరిచయాలు, వైవిధ్యమైన కార్యక్రమాలతో రూపుదిద్దిన కాలం అనేది తెలియకుండా గడిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు.
0: ఇంతవరకు మీరు కడప ఆకాశవాణి పూర్వ కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ పల్లెటి జనార్దన్ రెడ్డి గారి అనుభవాలు, జ్ఞాపకాలు విన్నారు. ఇప్పుడు ఉత్తరాల మనోరంజన కార్యక్రమం. ముందుగా ఆనంద్, మన్విత్, శ్యామల, అశ్విన్, ప్రకాష్ వారి స్నేహ బృందం, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి శ్రోతలు వీరందరూ కోరిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, దాసరి నారాయణరావు రచన, రమేష్ నాయుడు సంగీత నిర్వహణలో బహుదూరపు బాటసారి సినిమా నుండి పాట వినాలని చూస్తే.

0: ఏమిట్రా తొందర, స్వామిని విసిగించకు, అన్నీ ఇస్తారులే.
1: స్వామికి కాల్ షీట్లు ఎక్కువ కదమ్మా, మీ టైము అయిపోయింది అంటారేమో అని.
2: మీ వినపాలు వినతులు కోరికలు వింటుంటే గొంతు తడారిపోతుంది. ఇప్పుడిప్పుడే చెమటలు కూడా పడుతున్నాయి.
3: నేను అనుకున్నా, ముందే అనుకున్నా, స్వామి రాకరాక వచ్చాడు, ఇబ్బంది పెట్టొద్దే అని.
0: స్వామి ఆగండి, స్వామి ఉండ్రాళ్ళు తీసుకొస్తా, ఆ తర్వాతే తీర్చండి కోరికలు.
4: మీరు విన్న ఈ సన్నివేశం వినతులివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35. ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35.
5: వినాయక చవితి పర్వదినం సందర్భంగా రేపు ఉదయం కాంతిరేఖల్లో 7:15 వినాయక చవితి పండుగ ప్రాశస్త్యాన్ని అందిస్తారు శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి. ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు మనసు కవి ఆత్రేయ వారి వర్ధంతి సందర్భంగా ఒక పాట వినిపించండి అంటున్నారు అనంతపురం జిల్లా రాణీనగర్ శ్రోతలు. బొజప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక వారి స్నేహ బృందం. కోరిన పాట కోకిలమ్మ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, ఆత్రేయ గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనిలో మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, ముత్యాలబాబు, ప్రీతి సురేష్, యూసుఫుద్దీన్, మహమ్మద్ బుర్హనుద్దీన్ వారి స్నేహితులు. వీరంతా విద్యానగర్ భువనగిరి నుండి కోరుతున్నారు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుండి పాట వినాలని. పింగళి రచన, పిణ్యాల సంగీతం, ఎస్ జానకి గానంలో.

0: ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562 దీనికి జతగా 244119 అలాగే మరొక నెంబర్ 244197.
1: ఉత్తరాల మనోరంజన కార్యక్రమాన్ని వింటున్నారు. మనసుకు నచ్చిన పాట వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న పోస్ట్ కార్డు తీసుకుని కూడా వ్రాసి కోరి హాయిగా ఆనందించవచ్చు. ఉత్తరాల మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 516001 అనే చిరునామాకు ఉత్తరం రాస్తే మీ మనసుకు నచ్చిన పాట ప్రతిరోజు మంగళవారం శుక్రవారాల మినహా మిగతా అన్ని రోజులు 12:40 వినొచ్చు. నచ్చిన పాట ప్రసారమవుతుంది తప్పక. ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో మేదరపేట నుండి చినరామిరెడ్డి వారి స్నేహ బృందం, తాడిపత్రి తేరుబజార్ నుండి ఓంకారాచారి, సనత్తాచారి, రంగనాయకుల ఆచారి, ప్రవీణ్, రమాదేవి, సుబ్బలక్ష్మమ్మ, శిరీష, మాధవి, పద్మ, శైలజ వీరంతా వినాలి అనుకుంటున్న పాట తాతమ్మ కళ. తాతమ్మ కళ చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన. ఆ గీతానికి సంగీతం టీవీ రాజు.

0: గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి అఖండ ఐశ్వర్యాలను ప్రసాదించే దైవమని గణానాంత్వం గణపతిం అనే ప్రధాన వేద మంత్రానికి ఆంతర్యం యజ్ఞం లోక కళ్యాణ కృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికి మంత్ర సమూహానికి యాజ్ఞకుల బృందానికి ప్రభువై ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి.
1: మీరు విన్న ఈ మాటలు వినాయక చవితి ప్రాశస్త్యం గురించి శ్రీ బివి రామకృష్ణ సిద్ధాంతి గారు అందించినటువంటి వివరాలు వినండి రేపు ఉదయం కాంతరేఖలో 7:15. ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, శ్రేయ, లాస్య, సుదీప్తి, హిమబిందు, శృతి, శ్వేత, మౌనిక, పరిమళ, స్వాతి, టీనా, నీలిమారెడ్డి, వనజ, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి, వారి స్నేహ బృందం, వీరంతా కృష్ణంరెడ్డిపల్లి గ్రామ శ్రోతలు అనంతపురం జిల్లా నుండి. కోరినపాట శుభలగ్నం చిత్రంలో

ఉత్తరాల మనోరంజని వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా సమయం 1:20 గా వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టువస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త

0: దేశంలోనే నాలుగు వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలి బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
1: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 తారీఖు మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల

0: వచ్చే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

కొన్ని పేర్లు కాలంతో పాటు నడుస్తాయి, మరికొన్ని పేర్లు కాలాన్ని దాటి నిలిచిపోతాయి. అలాంటి చిరస్మరణీయమైన పేరు ఆచార్య ఆత్రేయ. వారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వీరి విశేషాలతో కొన్ని మాటలు పాటలు శ్రోతల కోసం.

తరం మారినా మనసు మారదు, కాబట్టి ఆత్రేయ గారి పాటల మాధుర్యం కూడా అలాంటిదే. కిలాంబి వెంకట నరసింహాచార్యులు అంటే అర్థం కాదేమో కాని మనసు కవి ఆత్రేయ అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. సాహిత్యం, నాటకరంగం, సినిమా ఈ మూడు రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహనీయుడు ఆత్రేయ.

తెలుగు సినీ సాహిత్యంలో ఆత్రేయ గారందించిన పదాలు కేవలం పాటలు కావు, మనసులు పలికే మధురమైన స్వరాలు, ప్రేమకు భాష నేర్పే అక్షరాలు, విరహ వేదనతో కూడిన భావాలు, జీవితానికి అర్థం చెప్పే ఆలోచనలే. వారి కలం నుంచి జాలువారిన ప్రతి పదంలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయత కనిపిస్తుంది. ప్రేమను రాస్త్రే ఆత్రేయ, వేదన పలికిస్తే ఆత్రేయ, జీవితాన్ని తాత్వికంగా చూపించినా కూడా ఆత్రేయ గారిదే.

ప్రేమను కేవలం ఒక అందమైన అనుభూతిగానే కాకుండా ఒక లోతైన మానసిక స్పందనగా ఆవిష్కరించడం ఆత్రేయగారి ప్రత్యేకత. ప్రియమైన వ్యక్తిని చూసిన ఆనందం నుంచి దూరమైన వ్యక్తిని తలుచుకున్న బాధ వరకు ప్రేమలోని ప్రతి భావాన్ని వీరి పదాల్లో మనం గమనించొచ్చు. అందుకే ఆత్రేయ గారి పాట వినగానే మనలో ఏదో ఒక జ్ఞాపకం మేల్కొంటుంది. ఎప్పుడో విన్నామే, ఎప్పుడో కలిసిన మనిషేనే అనేలా అన్ని భావాలు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. అదే వారి పాటల్లోని శక్తి.

0: ఆత్రేయ గారు కేవలం గేయ రచయితగా మాత్రమే కాదు, నాటక రచయితగా కూడా విశిష్టమైన కృషి చేశారు. సామాజిక సమస్యలను, మానవ సంబంధాలను, జీవితంలోని సంఘర్షణలను వారి రచనల్లో ప్రతిబింబించారు. సంగీత దర్శకుల స్వరాలకు, గాయకుల గానానికి, నటీనటుల అభినయాలకు ఆయన పదాలు మరింత అందాన్ని చేకూరుస్తాయి.
1: తద్ధిప్తై హస్త హస్తై తాం తద్ధిప్తై హస్త హస్తై కిడతతాం తద్ధిప్తై.

0: ఆత్రేయ గారి రచనల్లో ఒకవైపు చిలిపితనం ఉంటే మరొకవైపు జీవిత సత్యాల లోతు కనిపిస్తుంది. ప్రేమికుల హృదయస్పందన వినిపిస్తుంది, మోహనరాగాన్ని పలికిస్తుంది.
1: ఆ తద్దిత్

0: స్వామి,
1: గణపతి బొబ్బ, గణపతి బొబ్బ.
2: కళ్ళు పోతాయిరా నాన్న, స్వామి అని అనాలి.
0: స్వామి,
2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లు.
0: స్వామి, వచ్చేసావయ్యా, మీకోసం ఉండ్రాలు చేశాను స్వామి.
1: అవి తాజావేనా?
0: ఎందుకు స్వామి అలా అడుగుతున్నారు?
3: అసలే ఇప్పుడు ఫ్రిజ్ కల్చర్, బయట పడని కల్చర్ ఎక్కువైంది, నిజమేనా?
2: స్వామి చిన్న విషయమైనా ఎంత గొప్పగా చెప్పారు.
4: మీరు విన్న ఈ సన్నివేశం వినతెలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35. ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35.

ఒక మంచి పాటకు సంగీతం ప్రాణమైతే సాహిత్యం ఆ పాటకు ఆత్మ. ఆ ఆత్మను తన పదాలతో నింపిన గేయ రచయితల్లో ఆత్రేయగారిది అగ్రస్థానం. అక్షరాలు పాత పడవచ్చుగాని ఒకసారి విన్న పాట ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండేలా పాటలు రాసిన గొప్ప లక్షణమున్న గేయ రచయిత ఆత్రేయగారు.

ఆచార్య చిత్రం నుంచి హారికా నారాయణ్ చాగంటి సాహిత్య పాడిన పాటను విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి సినీ గీతాల కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో తర్వాత మహాత్మా చిత్రం నుంచి కాసర్ల శ్యామ్ బృందం పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం.

ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప STD కోడ్

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఏమిట్రా తొందర, స్వామిని విసిగించకు, అన్ని ఇస్తారులే.
2: స్వామికి కాల్ షీట్లు ఎక్కువ కదమ్మా, మీ టైము అయిపోయింది అంటారేమో అని.
3: మీ విన్నపాలు వినతులు కోరికలు వింటుంటే గొంతు తడారిపోతుంది. ఇప్పుడిప్పుడే చెమటలు కూడా పడుతున్నాయి.
4: నేను అనుకున్నా, ముందే అనుకున్నా, స్వామి రాకరాగా వచ్చాడు, ఇబ్బంది పెట్టొద్దే అని.
1: స్వామి ఆగండి, స్వామి ఉండ్రాళ్ళు తీసుకొస్తా, ఆ తర్వాతే తీర్చండి కోరికలు.
5: మీరు విన్న ఈ సన్నివేశం వినతిలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35. ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35.
0: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఇవాళ్టి కార్యక్రమంలో వల్లూరు మండలం వెంకటాపురం ఎంపీపీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమాన్ని విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు బాలవిహార్ కార్యక్రమంలో ఎంపీపీఎస్ వెంకటాపురం డబ్ల్యూసీ వల్లూరు మండలం పిల్లలు పద్యాలు, పాటలు, నాటకం, పొడుపు కథలు, రైమ్స్ చెప్తారట. మరి విందామా? మొదట ప్రార్థనా గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సుచిత్ర సాయి ప్రార్థనా గీతం పాడతారట, విందామా? మరి

0: జన్మ.
1: బాగా పాడింది కదా. ఇప్పుడు వేమన పద్యాలు చెప్తామంటూ మన ముందుకు వస్తున్నారు సాయి, సుచిత్ర, రూపశ్రీ.

0: పరమధర్మ పదములకెల్లన్ భావం. ఓ రాజా, ఇతరులకు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరులకు తిరిగి చెయ్యకుండటమే అన్ని ధర్మ మార్గాలలో గొప్పది. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషోత్తత్వ నిర్ణయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతితం డెప్పుడుందు నియత పదంబున్ భావం. విద్యకు నీతి ఆధారం. చతుర్విద్య పురుషోత్తత్వాన్ని ధర్మం, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు, ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. తరువులతిరసఫల భార గురుతుంగాంచు, నింగి వ్రేలుచు నమృతమసంగు మేగు, ఋతులు గారు బుధుళ్ళు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము భావం. చెట్లు రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతుంది. ఆకాశం ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షంలో ఇస్తాడు. నిండుగా సంపదలుండం చేత పండితులైన వారు అహంకారం పొందలు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణము. ధరలు దోచుకోరు, దొంగలు వెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుకునజాల తెలుగు బాల భావం. ఓ తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలు వెతుకుపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం.
1: సాయి బాగా చెప్పాడు కదా, చప్పట్లు కొడదామా మరి. ఇప్పుడు సుచిత్ర చెప్తుందట, విందామా?
2: అప్పిచ్.

త్వరకుము సుమతి భావం. ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పించేవాడు మరియు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడులు చెప్పే పండితుడు. ఉన్న ఊళ్ళో ఉండు, అవిలేని ఊర్లో నివసించవద్దు. ప్రశ్నను

అలమాట ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వలనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది.

వినురవేమ భావం. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. మచికలేని

చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమని భావం. చొరవలేని చోట సందేహము ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు.

0: కాళికాంబ భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాక్ వలనే జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
1: బాగా చెప్పింది కదా, చప్పట్లు కొడదామా మరి. ఇప్పుడు రూపశ్రీ చెప్తుందట, విందామా?
2: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి చెరువరికి యదా విశ్వదాభిరామ వినువరేమా. భావం సంపాదించిన డబ్బును దానమన్నా చెయ్యాలి లేదా తాను తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడా పెట్టితే చివరికి అది బాటసాలగా పాలవుతోంది కదా. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జనిమించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుకోని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు, ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది.

0: పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు. పరహితము కంటే పరమాత్మమున్నద లలిత సుకుణ జాల తెలుగు బాల. భావం ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమి లేదు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి. భావం నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు, ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాలలో తనకంటే తక్కువ బలం కలవారి చేతులతో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైంది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ ఆది కొంచెము తరువాత నదిక ముగుచు తనరు దిన పూర్వ పరాభగ జనితమైన ఛాయ పోలిక కుజ్జన సజ్జనుల మైత్రి. భావం చెడ్డవారి స్నేహం ఉదయము ఎండలో నీడల ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నము ఎండలో నీడల ముందు ఉండి తరువాత వృద్ధి చెంది పెరుగుతుంది. ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు, సరసమంతనంతా విరసమగును. మాట జారెనేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్యా తెలుగు బిడ్డ. భావం ఎంత స్నేహితులైన వారిని వేలాకోలం చూడకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు, ఒకసారి నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేం. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. మతములెన్నియున్న మానవత్వం ఒక్కటే, జాతులెన్నియున్న నీతి ఒక్కటే, పదములెన్నియున్న పరమాత్మం ఒక్కటే. వాస్తవం నార్ల వారి మాట. భావం ఎన్ని మతాలతోటి మానవునికి సహాయం చెయ్యమనే చెప్తాయి, జాతులెన్నియున్న నీతికి బతకమనే చెప్తాయి. రచనలేనైనా వాటి గొప్పదైన నీతి ఒక్కటే.
1: బాగా చెప్పింది కదా, మరి చప్పట్లు కొడదామా? ఇప్పుడు ప్రథమ చికిత్సను నాటక రూపంలో మనం ముందుంచడానికి సుచిత్ర, వర్ష, యశ్వంత్, సాయి మన ముందుకొస్తున్నారు. మొదలు పెడదామా?
2: ఏమైంది రంగమ్మ, అలా ఉన్నావు?
3: నా కొడుక్కి తేలుకొచ్చింది, ఏం చేయాలనో అర్థం కావట్లేదు.
2: అయ్యో, నా తేలుకొచ్చిన ఏం చేయాలో నీకు తెలుసా?
3: తెలీదు.
2: సబ్బు నీళ్ళతో గాయాన్ని కడగాలి, గాయం భాగం పై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఉత్తాలి. వెంటనే బాధితుడిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. ఏమైంది మంగమ్మ, అలా ఉన్నావు?
3: మా కొడుక్కి కుక్క కరిచింది, ఏం చేయాలనో అర్థం కావట్లేదు.
2: అయ్యో, నా కుక్క కరిచినప్పుడు ఏం చేయాలో నీకు తెలుసా?
3: తెలీదు.
2: వెంటనే బాధితుడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి.
4: ఏమైంది రామయ్య, అలా ఉన్నావు?
5: మా కొడుక్కి పాము కరిచింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
4: పాము కరిస్తే ఏం చేయాలో తెలుసా?
5: తెలియదు.
4: కాటు వేయబడిన భాగాన్ని పరిశీలించాలి, విషసర్పమో కాదో నిర్ధారించుకోవాలి. అతని భయం పోయేలా మాట్లాడాలి. విషం శరీరంలో ఇతర భాగాల్లోకి వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయంపై గట్టిగా కట్టుకట్టాలి. వెంటనే బాధితుడిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. ఏమైంది రంగయ్య, అలా ఉన్నావు?
5: మా కొడుకు టపాసులు కాలుస్తూ చేయి కాల్చుకున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
4: చేయి కాలితే ఏం చేయాలో తెలుసా?
5: తెలియదు.
4: కాలిన గాయంపై చల్లనీరు పొయ్యాలి, కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పుయ్యాలి. కాలిన గాయంపై ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు, రుద్దకూడదు, కట్టు కట్టకూడదు, ఐస్ ఉపయోగించకూడదు.
5: ఏమైంది రంగయ్య, అలా అన్నావు?
4: మా కొడుకు బావిలో పడ్డాడు, ఏం చేయాలో అర్థం కాలేదు.
5: బావిలో పడితే ఏం చేయాలో తెలుసా?
4: తెలీదు.
5: బావిలో పడితే బయటకు తీసుకువచ్చి తాగిన నీళ్లు బయటకు వచ్చేలా రెండు చేతులతో కడుపుపై ఒత్తాలి. బాధితుడి నోటిలో 4 సార్లు గట్టిగా శ్వాస అందించాలి.
1: బాగా చెప్పారు కదా, చప్పట్లు కొడదామా? మరి ఇప్పుడు ఇంగ్లీష్ రైమ్ వాకింగ్ ఇన్ ద జంగిల్ చెప్తానంటూ మన ముందుకు వస్తున్నాడు సాయి.
4: వాకింగ్ ఇన్ ద జంగిల్, వాకింగ్ ఇన్ ద జంగిల్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్. వాకింగ్ ఇన్ ద జంగిల్, వాకింగ్ ఇన్ ద జంగిల్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్. 1 step, 2 step, 3 step forward, 1 step, 2 step, 3 step backward, stop, listen, what's that? It's a frog. Let's stamp. Stamping in the jungle, stamping in the jungle. We are not afraid. వీఆర్ నాట్ అఫ్రైడ్. స్టాంపింగ్ ఇన్ ద జంగిల్, స్టాంపింగ్ ఇన్ ద జంగిల్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్. వన్ స్టెప్, టూ స్టెప్, త్రీ స్టెప్ ఫార్వర్డ్, వన్ స్టెప్, టూ స్టెప్, త్రీ స్టెప్ బ్యాక్వర్డ్. స్టాప్, లిజన్, వాట్స్ దాట్? ఇట్స్ ఎ మంకీ. లెట్స్ స్క్రాచ్. Scratching in the jungle, scratching in the jungle, we are not afraid, we are not afraid. Scratching in the jungle, scratching in the jungle, we are not afraid, we are not afraid. One step, two step, three step forward, one step, two step, three step backward. Stop, listen, what's that? It's a cuckoo. Let's skip. Skipping in the jungle, skipping in the jungle, we are not afraid, we are not afraid. Skipping in the jungle, skipping in the jungle, we are not afraid, we are not afraid. One step, two step, three step forward, one step, two step, three step backward. Stop, listen, what's that? It's a lion. Let's run.
1: Very good. Baa cheppadu kada, claps kodadam mari. Ippudu vruttulu varu chese panula sevala gurinchi మనకు చెప్తానంటూ ముందుకొస్తోంది రూపశ్రీ.
0: నేను గోపాల్, ఒక పాల వ్యాపారిని. పాలు సరఫరా చేస్తాను. నేను మౌనిక, ఒక పూల వ్యాపారిని. పూలు అమ్ముతాను. నేను జాన్, ఒక కెమిస్ట్. మందులు అమ్ముతాను.
1: బాగా చెప్పింది కదా, చప్పట్లు పడదామా మరి. ఇప్పుడు ఒక పాట పాడతానంటూ సౌమ్య మన ముందుకొస్తోంది.

సిటీ నాదే, ఆ బిక్కు సిటీలో నా నువ్వు మాజకు తొడుక్కురావే, పై బిక్కు సిటీలో నా మా మాజకు తొడుక్కురావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా.

రైకలన్న వినావే, కర్నూలు జిల్లాలోన ఆ రైకలన్న వినావే, ఆ రైకాలో నీలోన నువ్వు వంటికి తొడుక్కురావే, ఆ రైకాలో నీలోన నువ్వు వంటికి తొడుక్కురావే.

0: బాగా పాడింది కదా, చప్పట్లు పెడదామా మరి. ఇప్పుడు పొడుపు కథలు చెప్తామంటూ మన ముందుకు వస్తున్నారు దివిజ, రాజా. విందామా మరి.
1: హాయ్ రాజా.
2: హాయ్ దివిజ.
1: నేను నిన్ను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, చెప్తావా?
2: చెప్తాను అడుగు.
1: కొడితే సంతోషంగా నవ్వుతాడు, అదేంటో చెప్పుకొచ్చుద్దాం.
2: మృగంగం గారు
1: కరెక్ట్ గా చెప్పా. ఇంకొకటి అడగ చెప్తావా?
2: అడుగు, చెప్తాను.
1: భక్తులు లేని గుడిలో గంట మాత్రం మోగుతుంది, అదేంటో చెప్పుకొచ్చుద్దాం.
2: ఏంటబ్బా? గడియారం గారు
1: కరెక్ట్ గా చెప్పా. ఇంకొకటి అడగ చెప్తావా?
2: అడుగు, చెప్తాను.
1: బావిలో సీతమ్మ మునిగి మునిగి లేస్తుంది, అదేంటో చెప్పుకొచ్చుద్దాం.
2: ఏంటబ్బా? వెన్నముద్ద గారు
1: కరెక్ట్ గా చెప్పా. ఇంకొకటి అడగ చెప్తావా?
2: అడుగు, చెప్తాను.
1: పడుతుందే కానీ లేవలేదు, అదేంటో చెప్పుకొచ్చుద్దాం.
2: ఏంటబ్బా? వానగడు
1: కరెక్ట్ గా చెప్పా. ఇంకోటి అన్నా చెప్తావా?
2: చెప్తాను.
1: ఎక్కువ అయితే తంట, తక్కువ అయితే తగవు, అదేంటో చెప్పుకొచ్చుద్దాం.
2: ఏంటబ్బా? ఉప్పు వదు
1: కరెక్ట్ గా చెప్పా. బాయ్ రాజా.
2: బాయ్ రాజా.
0: బాగా చెప్పారు కదా, చప్పట్లు కొడదాము మరి. మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు కదా, మరి ఇప్పుడు వివిధ రంగాలలో పేరు పొందిన మహిళల గురించి తెలుసుకుందామా? సాయి, సుజిత్, సుచిత్ర, యశ్వంత్.
3: హూ ఆర్ యూ? ఐ ఆమ్ మదర్ థెరిసా. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. సో మై డియర్ చిల్డ్రన్, సర్వ్ ద నీడీ. గాడ్ బ్లెస్ యూ.
4: హూ ఆర్ యూ? ఐ ఆమ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఐ కెన్ సే దట్ మ్యూజిక్ ఈస్ మ్యాజిక్, బట్ ఆన్ హిస్ యూ పుట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ యర్ ప్రాక్టీస్ ఇన్ ఎఫెక్ట్స్. హిస్ యూ నో ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్సన్ పర్ఫెక్ట్. So children, keep on practicing and one day you will become perfect. Who are you?
5: I am Kalpana Chawla, the first Indian woman who traveling in space is a wonderful experience. I believe in one thing, nothing is impossible if you have a strong faith. Thank you friends. Who are you?
6: I am Yami Kishamurthy, an Indian classical dancer. Bharatanatyam and Kuchipudi, I have a great passion for dance. Constitutional effects and hard work lead to experience. So children, enhance your passions. All the best. Who are you?
7: I am Shakuntala Devi. I love mathematics. I play with numbers. My logical thinking commitment titled me as the human computer. So my dear children, put your effects to be successful in your life. Wish you good luck. Who are you?
8: I am Jansi Lakshmibai. I was the queen of Jhansi. Being a lady, I exhibited my courage by fighting against the British in the 1857 revolt. My dear children, be brave and stand for the nation. Good luck. Who are you?
9: I am Sarojini Naidu. Writing poetry is my hobby. People call me the Night Angel of India since my 14 years. I've been writing poetry. I say that one also become a పోట్. ఐ విష్ యూ గుడ్ లక్.
0: బాగా చెప్పారు కదా, క్లాప్స్ కొడదామా. ఇప్పుడు రూపశ్రీ ఒక పాట పాడుతుందట, విందామా?
10: గబ్బియల్లో గబ్బియల్లో చందామామా ఓ చందామామ, విత్తు విత్తు నాటారంట ఏం విత్తు నాటారంట, రాజుగారి తోటలో జామ్ విత్తు నాటారంట, అవునట అక్కల్లార్ చంద్రగిరి బామల్లార్, పువ్వు పువ్వు పూసిందంట ఏం పువ్వు పూసిందంట, రాజుగారి తోటలో జామ్ పువ్వు పూసిందంట, అవునట అక్కల్లారా చంద్రగిరి బామల్లార్, పండు పండు పండిందంట ఏం పండు పండిందంట, రాజుగారి తోటలో జామ్ పండు పండిందంట, అవునట అక్కల్లారా చంద్రగిరి బామల్లారా.
0: బాగా పాడింది కదా, చప్పట్లు కొడదామా. ఇప్పుడు పరివర్తనం అనేదాన్ని నాటక రూపంలో చూపించడానికి రూపశ్రీ, మహేశ్వరి, సౌమ్య మన ముందుకొస్తున్నారు.
11: అబ్బా, ఈరోజు స్కూల్కు వెళ్ళబుద్ధి కావడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావలేదు. అదిగో మామిడి తోట, తోటలోకి వెళ్ళి ఆడుకుంటాను. సరే, నాకు ఎవరు తోడు లేరు ఆడుకోవడానికి. ఎవరున్నారు? అదిగో కాకి, కాకి కాకి మనం ఆడుకుందామా?
12: అయ్యో బాబు, రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు. ఒక కాపులను తెచ్చుకో, శ్రమించు గూడు కట్టుకుంటున్నాను, నీతో ఆడడం కుదరదు.
11: అయ్యో అవునా, సరే. ఇంకా ఎవరున్నారు? అదిగో తేనెటీగ, తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా?
13: నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరించుకుంటున్నా. పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా చాలా పని ఉంది.
14: అయ్యో అవునా, సరే ఇంకా ఎవరున్నారు? అదిగో చీమా చీమా చీమా, మనం ఆడుకుందామా?
13: అయ్యో ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు గింజలు సేకరించుకోకపోతే రానున్నది వర్షాకాలం. అప్పుడు ఏం తింటాం? ఇప్పుడు గింజలు సేకరించుకొని అప్పటికీ దాచుకోవాలి. నీతో ఆడడం కుదరదు.
14: అయ్యో అవునా, సరే ఎవరి పనిలో వాళ్ళున్నారు. నేనెందుకు బడికి వెళ్ళకోకుండా వ్యక్తంగా తిరుగుతున్నాను? నా పని బడికి వెళ్ళి బాగా చదువుకోవడమే కదా. నేను బడికి వెళ్ళి బాగా చదువుకుంటాను, నాకు బుద్ధి వచ్చింది.
0: బాగా చెప్పారు కదా, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇంగ్లీష్ షెడ్యూల్స్ చెప్తామంటూ సాయి యశ్వంత్ మన ముందుకు వస్తున్నారు.
15: హాయ్ యశ్వంత్.
16: హాయ్ సాయ్.
15: ఐ ఆస్క్ సమ్ రీడిల్స్.
16: టెల్ మీ.
15: ఐ హావ్ నో ఫీట్, నో హ్యాండ్స్, నో వింగ్స్, బట్ ఐ క్లైమ్ టు ద స్కై. హూ ఐ యామ్?
16: ఇట్ ఈస్ క్లౌడ్.
15: యు ఆర్ రైట్. వన్ మోర్.
16: ఎస్.
15: ఐ హావ్ టూ హ్యాండ్స్, బట్ ఐ కాంట్ క్లాప్. హూ ఐ యామ్?
16: ఇట్ ఈస్ వాచ్.
15: వన్ మోర్.
16: ఎస్.
15: ఐ యామ్ వైట్ వెన్ యు యూజ్ మీ and black when I am clean. Who I am?
16: It is slate.
15: You are right. One more.
16: Yes.
15: People buy me to eat but never eat me. Who I am?
16: It is plate.
15: One more.
16: Yes.
15: Feed me and it will give me life but give me a drink and I will die. Who I am?
16: It is fire.
0: బా చెప్పారు కదా, చప్పట్లు కొడదామా. ఇప్పుడు రక్షిత ఒక హిందీ పాట పాడుతుందట, విందామా?
17: మమ్మీ

0: గుంబీ గోల్ గోల్ గోల్ గోల్.
1: బాగా పాడింది కదా. ఇప్పుడు వెంకటేష్ ఒక పాట పాడతాడట, విందామా?
0: జగమంతా నీదే కదరా జందమా, జనమందరు పూజించే శివలింగమా, నాగుపాముని మెడలో నా హారమా, నరునన పొడు దాచే చెడు సంహారమా, గలన గంగ ఉన్నా తీరని దాహమా, జోలబట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంట చూపుమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అట్కమవయ్యాది దీక్ష అవతారమా, ఆచరించి తెలిపేది విట సారమా, నాగుపాముని మెడలో నా హారమా, నరునన పొడు దాచే చెడు సంహారమా, పార్వతి సొగ భాగమై గణనాథుడి పునాది పుట్టుకవై, వెలిగే నీకెందుకో ఆ శుశాన సంహారం, కుబైరునికి వరములు గుమ్మరించి అష్ట సిద్ధ నిధులు, నువ్వేద భిక్షాటరా అసలేంది ఈ మర్మ, ఏ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే ఇలువెల్ల, నీకు మాత్రం సిద్ధంగా ఒళ్ళంత బూడిదేలా, ఒక ఏను కాదు రెండేండ్లు కాదు పది ఏను, ఇంతే మా ప్రేమ, నిన్ను చుట్టబోలే ఎంతనుకున్నాను నోరు విప్పవేళ, ఒక్క పొద్దు చాగారాలకు తీటుగా, సక్కదిద్దు మా బతుకులనే పేటగా, కోటి పేరు నీకున్న అలవాటుగా, శంకరయ్య అంటే మనకు ప్రేమగా, జగమంతా నీదే కదరా జందమా, జనమందరు పూజించే శివలింగమా, నాగుపాముని మెడలో నా హారమా, నరునన పొడు దాచే చెడు సంహారమా.
1: బాగా పాడాడు కదా, చప్పట్లు కొడదామా? ఇప్పుడు తమాషా పదాలు చెప్తామంటూ మన ముందుకు వస్తున్నారు సుజీత్, వర్ష.
2: హాయ్ వర్ష.
3: హాయ్ సుజీత్.
2: నిన్ను కొన్ని తమాషా పదాలు అడుగుతాను, చెప్తావా?
3: చెప్తాను.
2: కర్ర కాని కర్ర ఏం కర్ర?
3: జీలకర్ర కదూ.
2: కరెక్ట్గా చెప్పావే. కోడి కాని కోడి ఏం కోడి?
3: పకోడి కదూ.
2: కరెక్ట్గా చెప్పావే. దూరం కాని దూరం ఏం దూరం?
3: సింధూరం కదూ.
2: కరెక్ట్గా చెప్పావే. దారం కాని దారం ఏం దారం?
3: మందారం కదూ.
2: కరెక్ట్గా చెప్పావే.
1: బాగా చెప్పారు కదా, చప్పట్లు కొడదామా? పాట పాడతానంటూ సౌమ్య మన ముందుకు వస్తుంది.
4: ఎవడల రాజన్న దేవుని అడుగే నీ మీదు నైట్టం, ఓ కొండ గట్టు అందన్న స్వామిని ముక్కినవే నీకు రావద్దు కట్టం.

0: కాకపాయే ఎవడల రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇట్టం. ఓ కొండగట్టు అన్న స్వామిని ముక్కినవే నీకు రావద్దు కట్టం. ఓ
1: ఇప్పుడు ఒక అయ్యప్ప పాట పాడుతుందట, విందామా?

0: బాగా పాడింది కదా, చప్పట్లు కొడదామా.
1: Kiliki bar sitting on the wall. One name Peter, one name Paul. Fly away Peter, fly away Paul.
0: ఇంతవరకు బాలవిహార్ కార్యక్రమాన్ని అందించిన వారు ఎంపీపీ స్కూల్ వెంకటాపురం వీవర్స్ కాలనీ వల్లూరు మండలం.

0: బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 3 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన నాటకం విజయవాడ కేంద్రం నుంచి వింటారు.
1: నార్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 3 గంటలు. సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా గుండె జారింది నాటకం.
2: గుండె జారింది హాస్య నాటకం. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్,
3: కొరియర్ బాయ్,
2: శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
4: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపి రావు గారుంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
5: ఆయనతో నీకు పనేంటి?
4: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
5: నీ మొహం మండ. ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా? చండారంగా పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
4: వచ్చిన కవర్ మీద పీపీరావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
5: పీతల పీతలపాటి.
4: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
5: పిలవటం కుదరదయ్యా.
4: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
5: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలా.
4: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
5: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
4: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
5: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
4: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంకులో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
6: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
4: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
5: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సిందే. నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
4: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
5: తిప్పా నీ బొంద. అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
4: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
5: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
4: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కొడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. నీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
5: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
6: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
5: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటర్.
6: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
5: పార్వతి, పార్వతి,
6: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
5: పార్వతి,
6: ఏంటో చెప్పండి.
5: నీ వయసు ఎంత?
6: 55.
5: నా వయసు
6: 60.
5: మనకెంతమంది పిల్లలు?
6: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
5: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
6: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
5: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క. ఏ నీళ్ళో పోసుకుని తెస్తా.
6: చీచీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
5: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
6: అయ్యో,
5: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
6: అవునవును, అసలు మీ గురించే ఎవరికి తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చిన గొంతు కోశాడు.
5: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
6: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
5: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
6: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
5: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
6: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
5: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
6: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేదేది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకొచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరినీ అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
5: అప్పుడు నువ్వేమన్నావు?
6: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
5: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను. అన్నట్టు నువ్వు కూడా రానదు?
6: నాకు చాలా పనుందండి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
5: అన్నీ చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
6: ఓ, గురువారం ఉపవాసం కదూ?
5: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
6: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
5: పర్వాలేదులే, రాత్రికి పనికొస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక, అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
6: పెద్ద ఘనకార్యం.
5: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
6: అబ్బే, ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
5: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
6: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
5: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా. అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
6: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
5: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
6: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ, ఏం చేస్తా?
3: అమ్మాయి పార్వతి, పార్వతి!
6: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
3: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే. అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
6: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
3: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
6: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
3: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళు అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
6: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలొచ్చి పెళ్లిళ్లు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటికెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
3: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
6: మార్పా ఆయనలోనా?
3: అవును,
6: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
3: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, చూడు నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
6: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
5: పార్వతి, పార్వతి!
6: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
5: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
6: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
5: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
6: శుభలేఖ?
5: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
6: ముందు చదవండి.
5: చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమో వీడు చిట్టిబాబు, నీ పిన్ని కొడుకులేడు, బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
6: అసలు విషయం ఏంటో చదవండి.
5: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
6: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
5: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ నాది కకృతి బుద్ధం రాస్తాడా?
6: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
5: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటా. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపనలేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తనిష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్నిష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలిడ ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
6: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
5: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
6: మీరెలాగంటే అలాగేనండి. మరి అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
5: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
6: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
5: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
6: కొంప తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
5: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
6: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
5: డబ్బులా? ఎందుకు శుద్ధ దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
6: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
5: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా. ఆ మూలబడి ఉన్న చీరల్లో

0: ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదుగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగిని కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదైనా విశేషమా?
1: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్లేండి పోనిద్దురు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే రాణి, ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారెలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
1: మళ్ళీ మొదలెట్టారు, ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్లు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా

0: వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళెందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి

0: గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి, వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానరా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానిక
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా మొత్తానికి ఒప్పుకున్నావురా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయనే జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకేం నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చి పడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకింత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పదకి వెళ్దాం.
2: రే చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించింది.

0: నేను మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. గాని చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
1: అన్నదా అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
0: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనమా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి. నలుగురికి దానం చేయాలి. కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
0: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్లు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
0: ఓ, తెలియకేమ్రా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వుండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్లకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా. తీరిందా బాగా, అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట్రా.
1: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చావ్, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలని గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీడు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా. అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయకల్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కాని. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ చార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంతవుతుంది, రైలుకెళ్తే ఎంతవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడు

0: తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
1: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
0: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
1: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు, వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో వస్తున్నా, అడుగు లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్, నన్న ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
0: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు, ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికెళ్ళాలేంటి?
0: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్లే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో పెడుతున్నవాడివి, నువ్వేమిస్తావులే లిఫ్ట్?
2: మాస్టరు, అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవటం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది, పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టరు. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారాపోవయ్యా.
2: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు,
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు, అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?
2: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా. అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
0: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
2: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
0: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా, అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
2: అది అలా చెప్పండి మీరు, మీరు చాలా గ్రేట్ బాబా.
0: ఎందుకు
2: అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
0: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి, నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకుని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు సిసలు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే గాని రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను, భలే దొరికేవరా.
2: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
0: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా.
3: అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
2: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
0: పిచ్చి వేదరా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేదరా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది. బడుద్దాయికి ఏమలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు.
3: మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
2: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
3: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
2: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో. ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి, మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
3: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
2: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
2: హలో, అవునా? ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
2: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
3: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
2: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
2: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
3: మళ్ళీ ఏంటి మాధవ్?
2: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
3: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
2: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
3: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను గాని నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
2: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
3: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
2: ఇందులో అర్థం కాని ఏముంది బాబాయ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
3: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
2: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నావు వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గానీ నన్ను వదలడా ఏంటి కర్మ?
3: మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే గానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
2: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
2: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
2: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్లాగా తప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయా, నీకు దండం పెడతాను.
2: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపవంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
2: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
2: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్లే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్నే మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుళ్ళ కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
2: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
2: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్కా, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకటం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
2: కామెడీగాక మరేంటి. పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపు లాగుంది. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. హైడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
4: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పో. నువ్వు
4: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పో. నువ్వు
4: అట్లాగే సార్, అట్లాగే సార్.
5: ఈ ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చల్లాయ్, పార్వతి, పార్వతి!
1: సత్యమన్నయ్య, మీరా? రండి, అక్కడే నిలబడిపోయారే.
5: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ ఒకటవ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నాడు కాదు, పిలువాడిని.
1: ఆయన బయటికి వెళ్లారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
5: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
1: అయ్యో కాదన్నయ్యా, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
5: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
1: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
5: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళలో ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
1: అయ్యో అవేం మాట్లాడన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
5: నేను సంతోషించాల్సిందే.
1: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
5: అసలు నేను వచ్చింది మా పిసునుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
3: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
5: ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
3: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
5: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
3: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
1: ఏమండి?
3: ఏంటి పార్వతి?
1: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
3: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
1: అలాగే, నువ్వు రా అన్నయ్యా.
5: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
1: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
5: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేశాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేశాం.
1: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
5: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
2: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
5: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చా?
2: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఫంక్షన్ కు వెళ్ళిందట, నువ్విక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే
5: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
2: ఆ అంకుల్ చాలా పిసినారి కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
1: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
2: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు?
1: రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నారు.
2: బస్సులోనా ఆటోలోనా?
1: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
2: ప్రాబ్లం నాకు అర్థమైందంటి, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
5: ఒక నిమిషరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
2: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
0: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
5: ఏంటి, నన్ను కూడా?
0: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
5: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
0: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
5: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
0: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణెప్పుడో చిన్నప్పుడు చూశా.
5: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
0: మాధవా?
5: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకింతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
2: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
0: అంకుల్, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్?
2: అవును అంకుల్, నేను మాధవ్, సత్యం గారి అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కారులో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు
0: తెలుసనుకోలేదు, అర్థం చేసుకున్నా.
5: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
0: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
2: అంటే మీ జీవితంలో కూడా?
0: వద్దురా, ఇక ఆపేయి. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించొస్తా.
5: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
2: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
1: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
2: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా అంటే.
5: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావని నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
0: ఏంట్రా?
5: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
0: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడురా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్లకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
5: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
2: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా లిఫ్ట్ ఇస్తా?
0: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సమయం 4:07. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5:333.3 అనగా 900 kHz మీడియం వేవ్, 103.6 MHz FM పై పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ పసుపుల సుధీర్ కుమార్ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం.

విన్న ఆ పాట ఇద్దరు అమ్మాయిలతో చిత్రం కోసం సూరజ్ జగన్ బృందం గానం చేసిన భాస్కర భట్ల సాహిత్యం విన్నారు. స్వరాలు కూర్చున్న వారు తేవీ శ్రీప్రసాద్. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన హిట్లర్ చిత్రంలోని పాట విందాం. స్వరాలు కూర్చున్న వారు కోటి.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో 5:15 యువవాణి కార్యక్రమంలో యువత ఆలోచనలు అన్న అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయ కార్యక్రమం చివరి భాగం వినవచ్చు. చిత్రసీమలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉషాగానం చేసిన అల్లరి రాముడు చిత్రంలోని పాట విందాం.

0: ఈనాటి యువవాణి యువతీ యువకుల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. లక్ష్యం సాధించడానికి 1000 సార్లు పోరాడండి. 1000 సార్లు ఓటమి వచ్చినా ఇంకోసారి మరలా ప్రయత్నించండి అన్నారు స్వామి వివేకానంద. ఈ మంచి మాటతో ఈనాటి కార్యక్రమంలో యువత ఆలోచనలు అన్న అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం చివరి భాగం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజు సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున
3: ఆలోచించండి,
2: అప్రమత్తంగా ఉండండి.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం యువత ఆలోచనలు అన్న అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం చివరి భాగం.
4: సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి విశేష్ గారు.
5: నమస్కారం సార్.
4: యువతను ప్రభావితం చేసే ఆలోచనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. భారతదేశానికి యువతే ప్రధానం. వారి ఆలోచనలు అత్యంత విలువైనవి. అవి వారిని సన్మార్గంలో నడపాలి. అవేంటో, వాటి ప్రాధాన్యతను, వాటి విలువను ఇప్పుడు మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీరేమంటారండి ఈ విషయాల గురించి?
5: ఒక జనరేషన్ ఏ జనరేషన్ అయినా యూత్ లో ఉండే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కోపం. ఒక యువకుడిని ఎవరైనా కానీ ఇన్సల్ట్ చేస్తే కోపం వస్తుంది. వెంటనే ఏం చేస్తాడు? ఫోన్ తీసుకున్నాడు, ఒక అబ్యూజివ్ మెసేజ్ పంపించేశాడు, లేదా అతని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, అతని గురించి వీడియో చేసి వదిలేశాడు, లేకంటే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పేశాడు ఆ వ్యక్తి గురించి. కొద్ది నిమిషాల తర్వాత, కొన్ని గంటల తర్వాత ఆ కోపం తగ్గింది. కానీ మీరు పంపిన మెసేజ్ అప్పటికే వెళ్ళిపోయింది, మీ పోస్ట్ అప్పటికే 100,000 మందికి చేరుతుంది. ఓకే, మీ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇంపల్సివ్ గా తీసుకున్న డెసిషన్స్ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిణామాలకు దారితీయచ్చు. అందుకే యూత్ కు నేను చెప్పేది ఏంటంటే, ఎమోషన్ హైట్స్ గా ఉన్నప్పుడు, ఎమోషన్లు హైట్ గా ఉన్నప్పుడు యాక్షన్ ఫ్లోగా ఉండాలి. ఎమోషన్ హై, యాక్షన్ ఫ్లో. కోపంగా ఉన్నప్పుడు, సపోజ్ మీ ఫాదరే ఏదో మెసేజ్ పెట్టారు, మీ చాలా కోపం, మీ ఫాదర్ పై చాలా కోపంగా ఉంది, మీ ఫాదర్ మెసేజ్ పెట్టారు, వెంటనే రిప్లై ఇవ్వమాకండి, పాజ్ తీసుకోండి. మీ ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, మీరు రిప్లై ఇవ్వమాకండి, పాజ్ తీసుకోండి. సో అలాగే బాధగా ఉన్నప్పుడు బిగ్ డెసిషన్ తీసుకోమే ముందు పాజ్ తీసుకోండి. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నప్పుడు, లేకుంటే ఫైనాన్షియల్ డెసిషన్ ముందు పాజ్ తీసుకోండి. ఇలాంటి ఒక్క 5-10 నిమిషాల పాజ్ పెద్ద పెద్ద తప్పులు నివారించగలదు. ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాల్లో ప్రాణాలను కూడా కాపాడగలదు. ఎందుకు? టీనేజ్ లో ఉండే ఎమోషనల్ ఈ హై వల్ల చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా ఊహించుకుని బలవన్మన్నాలకు పాల్పడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అందువల్లనే ఒక నిర్ణయం తీసుకునే ముందు పాజ్ తీసుకోండి, పాజ్ తీసుకుని ఆలోచించండి, వేరే వాళ్ళతో పంచుకోండి, అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. అప్పుడు మీరు జీవితంలో పెద్ద పెద్ద నివారించుకోవచ్చు, దాంతోపాటు ఈ ప్రాణాన్ని కూడా మీరు కాపాడుకోవచ్చు.

ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యారు, ఒక బిజినెస్ ఐడియా పనిచేయలేదు, ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యింది, ఏమనుకుంటా బ్రాండ్నే నేను ఒక ఫెయిల్యూర్, నేను ఒక ఫెయిల్యూర్ అనుకోవడం అనేది ఐడెంటిటీకి సంబంధించిన విషయం. కానీ జరిగింది ఏంటి, ఒక పని ఫెయిల్ అయింది అంతే, ఒక బిజినెస్ ఐడియా ఫెయిల్ అయింది, ఇట్ ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ. అక్కడ నేను ఫెయిల్యూర్ అనుకునే దానికంటే కూడా ఈ ఎక్స్పీరియన్స్ నాకేం నేర్పింది అని అడగాలి. ఎందుకు, ఫెయిల్యూర్ ఐడెంటిటీ కాదు, ఫెయిల్యూర్ ఒక ఈవెంట్ మాత్రమే. సో అందువల్ల ఈ ఫెయిల్యూర్ ని ఈవెంట్ మార్చుకోవచ్చు, మనం ఈవెంట్ మార్చుకోవచ్చు కదా, స్ట్రాటజీ మార్చుకుంటే మళ్ళీ పాస్ అవుతాం. ఇందా నేను చెప్పాను, నేను టెన్త్ క్లాస్ చెప్పాను, నా స్ట్రాటజీ మార్చుకున్నాను, పాస్ అయ్యాను, నేను ఫెయిల్యూర్ కాదు కదా, ఈవెంట్ మార్చుకోవచ్చు, మళ్ళీ ప్రయత్నించవచ్చు. అందువల్ల యూత్ ఫెయిల్యూర్ ని ఫైనల్ వెర్డిక్ట్ గా చూడొద్దు, ఫెయిల్యూర్ ని ఐడెంటిటీగా చూడొద్దు, ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే. అండ్ దెర్ ఇస్ నో సక్సెస్ఫుల్ పర్సన్ వితౌట్ ఏ ఫెయిల్యూర్. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలో చూడండి, మనకి ఏంటంటే మన పేపర్లోను మీడియాలోను జీవితంలో ఉండే బ్రైట్ సైడ్ మాత్రం చూస్తాం. మీరు పర్సనల్ ఇంటర్వ్యూ చదవండి, ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ అది, వాళ్ళ జీవితంలో కూడా ఫెయిల్ అయిన విషయాలు చాలా ఉంటాయి. అది ఒక సినిమా యాక్టర్ అయినా, ఒక క్రికెటర్ అయినా, ఎవరైనా కానివ్వండి. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఇప్పుడు క్రికెట్ గాడ్ అంటారు. అలాగని సచిన్ టెండూల్కర్ జీవితంలో ఫెయిల్యూర్స్ లేవా? చాలా సందర్భాలు డకౌట్ అయ్యాడు అతను, చాలా సందర్భాల్లో డకౌట్ అయ్యాడు. అలాగే అందరూ కూడా, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మనిషి జీవితంలోనూ ఫెయిల్యూర్స్ ఉంటాయి. కాబట్టి ఫెయిల్యూర్ ని ఒక ఫైనల్ వెడ్డింగ్ కాకుండా ఫీడ్బ్యాక్ గా చూడండి. అంటే ఇది నాకు ఏ పాఠం నేర్పింది, దీని నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ మీరు చూడటం నేర్చుకుంటే మీ జీవితంలో సక్సెస్ తప్ప వేరే ఉండదు. సో సరే, టీనేజ్ గురించి మాట్లాడిన తర్వాత మరి పేరెంట్స్ ఏం చేయాలి అంటే, పేరెంట్స్ ఏం చేయాలి, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రతి సమస్యకు వెంటనే సొల్యూషన్ ఇవ్వకండి. సొల్యూషన్ ఇవ్వద్దు ప్రతిసారి వెంటనే ఇలా చేయి అలా చేయని చెప్పమాకండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో టీనేజర్స్ కి, యువతకు కావాల్సింది అడ్వైజులు కాదు, అండర్స్టాండింగ్. తన మాట వినేవాళ్ళు కావాలి. ఒక కుర్రాడు వచ్చి నాకు చాలా స్ట్రెస్ గా ఉందంటే ఏమంటారు పేరెంట్స్, ఏ ఎందుకంత స్ట్రెస్, మేము ఈ వయసు ఎంత కష్టపడడం తెలుసా, మా వయసులో మేము చదివి నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, నువ్వేమో స్ట్రెస్ అంటున్నావు, నీకేమో బైక్ ఇచ్చాము అంటే ఏసీ రోగిచ్చాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అప్పుడేమనిపిస్తుంది అక్కడికి, నా ఎమోషన్ ని వీళ్ళు పట్టించుకోవటం లేదు అని వాడు మరింతగా ముడుచుకుపోవచ్చు, పడుచుకు ముడుచుకుపోవచ్చు. దానికి బదులుగా చేయాల్సింది ఏంటి, అవునా స్ట్రెస్ గా ఉందా, ఏమైంది నానా, ఏమైంది చెప్పు, ఏమైంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, దేనికంత స్ట్రెస్ ఫీల్ అవుతామని వినండి. జస్ట్ లిజన్ టు దెమ్. ఫోన్లో చూస్తూ కాదు, మీరు ఒక యూత్తో మాట్లాడేటప్పుడు మీ దృష్టి వాళ్ళ మీదనే ఉండాలి. వాళ్ళు నా బాధ మా పేరెంట్ ఉంటున్నాడు అనే ఒక అభిప్రాయం వాళ్ళకి కలగాలి, ఆ ఫీలింగ్ వాళ్ళకి రావాలి, వినండి. ఓకే, సో అప్పుడు ఎప్పుడైతే మీరు వింటారో అప్పుడు మీ ఫ్యామిలీలో కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం కూడా మారుతుంది. చాలా మంది కలిసి తప్పేంటంటే కుర్రాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు. కుర్రాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే అది ప్రవహించే నదిపై అడ్డుకట్ట వేయడం లాంటిది. అది తాత్కాలికంగా నిల్చున్నా కానీ అవకాశం వచ్చినప్పుడు ఆ అడ్డుకట్టని, ఆ ఆనకట్టని తోసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. అందువల్ల కుర్రాళ్ళని, యూత్ ని కంట్రోల్ చేయటం కాదు, వాళ్ళతో కనెక్షన్ పెంచాలి, కనెక్షన్ పెంచుకోవాలి. ఇలా కనెక్షన్ పెంచుకోవడము లేకుంటే ఫ్రీడమ్ ఇవ్వడము అని అంటే బౌండరీస్ లేకపోవడం కాదు, బౌండరీస్ ఉండాలి, ఆ బౌండరీలోపు ఫ్రీడమ్ ఉండాలి, ప్రేమతో పాటు బౌండరీస్ ఉండాలి, ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చాలా మంది యూత్ ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే విచ్చలవిడిగా మారిపోతారండి అంటారు. అలా కాదు, ఫ్రీడమ్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి, వాళ్ళ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఫ్రీడమ్ మనం ఇవ్వాలి. సపోజ్ సో ఒక్కరాడు ఈరోజు ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది అని చెప్తాడు, రైట్, పేరెంట్స్ అంటే అట్లా పార్టీకి నైట్ వస్తాడు బాబ్లాబ్లా అంటారు, అరుస్తారు వాడు. దాంతో రెండోసారి చెప్పకుండా వెళ్తాడు, అంతే సింపుల్. రెండోసారి ఫస్ట్ టైం చెప్పాడు అరిచారు, రెండోసారి పార్టీ అని చెప్పడు, గ్రూప్ స్టడీ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాకుండా పార్టీ అని చెప్పినప్పుడు ఏం పార్టీ, ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి పార్టీ, ఎవరెవరు వస్తారు, ఇవి అనుకూలాలతో అడిగి తెలుసుకొని, నానా ఏం చేయాలి, చేయొచ్చు ఇది చేయకూడదు, కానీ నువ్వు ఈ టైం

లో ఉండాలి అని బౌండరీస్ పెట్టాలి. మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడు వాళ్ళు బౌండరీస్ యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయడం ట్రై చేస్తారో అప్పుడు వాళ్ళు రెబలియస్ గా మారుతారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ తో

మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి. రూల్ నెంబర్ 2, ప్రతి థాట్ ని ఫ్యాక్ట్ గా తీసుకోకండి. ప్రతి థాట్ ని ఫ్యాక్ట్ అని నమ్మకండి. థాట్ ఈజ్ ఏ థాట్. ఆ థాట్ ఫ్యాక్ట్ గా మారాలంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి. అందుకే ప్రతి థాట్ ని, మీకు వచ్చిన థాట్ ని బుద్ధిగా నమ్మకుండా క్వశ్చన్ చేయండి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫ్యాక్ట్ అని నమ్మండి. రూల్ నెంబర్ 3, మీ ఎన్విరాన్మెంట్ ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఓకే, ఇంగ్లీష్ లో టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పేసి మీ స్నేహితుని చెప్తే మీ గురించి నేను చెప్తాను. ఎందుకు? మనము ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ళ ప్రభావం మన ఆలోచన పైన పడుతుంది. సో అందువల్ల మనము ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాము, ఎలాంటి చుట్టూ ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటున్నారనే విషయం జాగ్రత్తగా పెంచుకోండి. రూల్ నెంబర్ 4, ఎమోషన్ లో డిసిషన్స్ తీసుకోకండి. ముఖ్యంగా యాంగర్, రిజెక్షన్, హ్యూమిలియేషన్ ఇలాంటివి హైట్స్ లో ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవద్దు. పాజ్ చేయండి, పాజ్ చేయండి. ఎందుకంటే ఏ ఎమోషన్ అయినా కానీ పీక్ లో వెళ్ళి కిందకి పట్టడానికి 20 to 30 minutes టైం పడుతుంది. సో ఆ 20 to 30 minutes మీరు పాజ్ చేయగలిగితే అప్పుడు మీకు మళ్ళా బ్యాలెన్స్ థాట్ డెవలప్ అవుతుంది. రూల్ నెంబర్ 5, హెల్ప్ అడగడానికి సంకోచించకండి. అంటే నీకు ఏదన్నా అవసరమైంది, ఓకే, అన్ని నేనే హ్యాండిల్ చేస్తాను, చేసుకోగలను అనుకోకుండా, ఒంటరిగా బాధపడకుండా నీకు అవసరమైనట్లు సహాయం అడగొచ్చు, అడగాలి కూడా. సో హెల్ప్ సీకింగ్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. కాబట్టి ఈ 5 సూత్రాలని పాటించండి. చివరిగా యూత్ కి నేను చెప్పేది ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైన దశలో ఉన్నారు. ఇప్పుడు నిజానికి మా జనరేషన్ కంటే మీ జనరేషన్ కి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఎన్ని అవకాశాలు ఉన్నాయో అంతకు మించిన డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మా జనరేషన్ కి అవకాశాలు తక్కువ, డిస్ట్రాక్షన్స్ తక్కువ. ఈ జనరేషన్ కి అవకాశాలు ఎక్కువ, అంతకు మించిన డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. రైట్? సో కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్ వలలో పడకుండా మీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కావాల్సిన స్కిల్ సెట్ ని డెవలప్ చేసుకోండి. మీకు మాకంటే కూడా మీకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. గత తరాల కంటే మీ తరానికి ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. రైట్? అదే దాన్ని రెస్పాన్సిబుల్ గా ఉపయోగించుకోండి. మీ జీవితానికి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీ చేతిలో టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీతో మీరు ఇంట్లో కూర్చొని అద్భుతాలు సృష్టించవచ్చు. రైట్? ఆ మధ్యకాలంలో ఇక్కడ చూశాను, ఐఫోన్తో ఒక కుర్రాడు చంద్రమండలం పైన, చంద్రుడి పైన ఉన్న క్రేటర్స్ ని కనుక్కున్నాడు ఐఫోన్తో. టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ ఉంది. ఈరోజు మీకు విషయం చూస్తా, ఈరోజు మనం వాడే సెల్ ఫోన్ లో వాడే టెక్నాలజీ, చంద్రుడి పైకి ఉపగ్రహం నుంచి అపోలో వాడిన టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ టెక్నాలజీ ఉంది. అంత పవర్ఫుల్ మెషిన్ ఈజ్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి? మీ గ్రోత్ కు ఉపయోగించుకోవాలా, మీ వినాశానికి ఉపయోగించుకోవాలా? అందుకే మీ టెక్నాలజీని మీ డ్రీమ్స్ కి అనుగుణంగా, మీ డ్రీమ్స్ ని రియాలిటీగా మాత్రం ఉపయోగించండి. అందుకు మీకు డిసిప్లిన్ కూడా అవసరం. అందుకనే మీ మైండ్ ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీతో మాట్లాడే మాటలు గమనించండి. మీతో ఇతరులు మాట్లాడే మాటలు గమనించడం కాదు, వాళ్ళు ఏదో అన్నారని బాధపడటం కాదు, అసలు మీతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే మీరు మనసు లోపల సెల్ఫ్ టాక్ ఏం జరుగుతుంది. నేను చేయలేను అనుకుంటున్నారా? అనుకుంటే దాన్ని ఇంకా నేను నేర్చుకోలేదని మార్చుకోండి. చేయలేదు కాదు, నేను నేర్చుకోలేదు, ఇంకా నాకు కాలేదు అంతే. ఓకే, నా లైఫ్ ఫినిష్ అయింది అనే మాటకు బదులుగా ఇది నా జీవితం ఒక డిఫికల్ట్ ఫేజ్ మాత్రమే అని చెప్పుకోండి. నేను ఫెయిల్యూర్ అనే మాటకు బదులుగా ఈ ప్రయత్నం విఫలమైంది, నేను మళ్ళీ ప్రయత్నించగలను, విజయం సాధించగలని మీ మనసుకు మీరు చెప్పుకోండి. మన జీవితాన్ని మార్చే మొదటి స్థలం మన చుట్టూ ఉన్న వాతావరణం కాదు, మన ఫ్రెండ్స్ కాదు, మన పేరెంట్స్ కాదు, మన స్కూల్ కాదు, మన టీచర్స్ కాదు, వీళ్ళందరూ కాదు. వీళ్ళందరికంటే మించింది మన ఆలోచన. ఒక్క ఆలోచన ఒక నిర్ణయాన్ని సృష్టిస్తుంది. ఒక నిర్ణయం ఒక ప్రవర్తనకి కారణమవుతుంది.
ఒక ప్రవర్తన ఒక అలవాటుగా మారుతుంది, ఒక అలవాటు ఒక వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది, ఒక వ్యక్తిత్వం ఒక జీవితాన్ని

0: అందుకే మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. రైట్, ప్రశ్నలు అడగటం నేర్చుకోండి, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని నేర్చుకోండి. సో ఎందుకంటే ఈరోజు ఒక యువకుడి మనసులో పుడుతున్న ఒక ఆలోచన రేపు ఒక కుటుంబాన్ని నిర్మించవచ్చు, ఒక సంస్థ నిర్మించవచ్చు, ఒక ఆవిష్కరణకు దారితీయవచ్చు, ఒక సమాజాన్ని మార్చవచ్చు, ఒక దేశ భవిష్యత్తునే ప్రభావితం చేయవచ్చు. అందుకే యువతను కేవలం మన దేశ భవిష్యత్తుగా చూస్తే సరిపోదు, వారి ఆలోచనను దేశ భవిష్యత్తుకు విత్తనాలుగా చూడాలి. ఆ విత్తనాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి, బాధ్యత ఉండాలి, వివేకం ఉండాలి, మానవత్వం ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి, తప్పుల నుండి ఎదగలిగే ధైర్యం ఉండాలి, ముఖ్యంగా తన మనస్సును తాను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. అదే యువత శక్తి, అదే ఆలోచన శక్తి, అదే మనందరి బాధ్యత. సో నా ఉపన్యాసాన్ని విన్న ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. నేను సైకాలజిస్ట్ విశేష్.
1: విశేష్ గారు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారండి ఈ పూట మా యువతకి. యువతను ప్రభావితం చేసే ఆలోచనలు ఎంత గొప్పవో, ఏ విధంగా ఉండాలో అన్న విషయాలను చాలా విపులంగా చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు మీరు యువత ఆలోచనలు అన్న అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. లక్ష్యం సాధించడానికి 1000 సార్లైనా పోరాడండి, 1000 సార్లు ఓటమి వచ్చినా ఇంకోసారి మరలా ప్రయత్నించండి అన్న నియమాన్ని మనం పాటిద్దాం.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

యువవాణి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు విందాం. వన్ చిత్రం కోసం మల్లికార్జున సునీత గానం చేసిన వేటూరి సాహిత్యం విందాం. స్వరాలు కూర్చున్నవారు శ్రీ వసంత్.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

యువవాణి కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను మీ ఉత్తరాలు కిరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప అన్న చిరునామాకు తెలియచేయవచ్చు. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

టీ20 ఆసియా కప్ 2026 క్రికెట్ ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రీడా మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వినవచ్చు. ఈ వ్యాఖ్యానం ఈరోజు రాత్రి 7:30 నుండి 8:30 వరకు, రాత్రి 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:10 నుండి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇక 8:30 జాతీయ వార్తలు, 8:45 హిందీలోను, రాత్రి 9:00 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు.

ఇక రేపు ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమ వివరాలు చూద్దాం. ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో విఘ్నేశ్వర భక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి వ్యాఖ్యాత శ్రీమతి జి పద్మజాదేవి. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, అనంతరం వినాయక చవితి విశిష్టత గురించి శ్రీ బివి రామకృష్ణ సిద్ధాంతి గారి ప్రసంగం, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భవతులలో బీపీ కారణాలు పరిష్కారం గురించి డాక్టర్ సి భువనేశ్వరి గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. చివరిగా హిందీ దివస్ సందర్భంగా శ్రీ శివరామరెడ్డి గారి ప్రసంగం వినవచ్చు రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో. ఇక 8:35 వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినతలివుగో వినాయక హాస్య నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 మనోరంజని, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. 11:30 ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ కొత్తకోట శంకర్ గారి వయలిన్ వాయిద్యం ప్రసారమవుతుంది. 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో మహిళా సాధికారిక వార్తలు ఇంకా అందమే ఆనందం ప్రసారమవుతాయి. 2:15 చిత్రసీమ సినిమా పాటలు వినవచ్చు.

రేపటి సాయంత్రం ప్రసారంలో 5:15 యు అని కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష ఫోనిన్ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై చెన్నకేశవులు బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. మరికొన్ని ప్రసార విశేషాలు రాత్రి 7:00 తిరిగి 8:40 తెలుసుకోవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు విందాం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Thanks.
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
2: कनेक्ट विद योर नियरेस्ट आंगनबाड़ी टुडे बिकॉज हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి సౌభ్రాతృత్వం సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ

0: యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగున పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ, దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. బ్రిక్స్ సంఘః న తావత్ కేవలం రాష్ట్రాణాం పరిగణిత సముదాయమాత్రః, అపితు వైశ్విక విషమతానాం పరిహారాయ ఏకా అనన్యథా సిద్ధా సమాధాన పారిస్థితికీ ప్రణాళి వర్తతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నవదిల్లీ ఘోషణాపత్రం బ్రిక్స్ దేశానాం భావి సహయోగస్య అబాధిత మార్గదర్శకం ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహమంత్రిణః అమిత శాహస్య ఆహ్వానం ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర ఉత్పాదన శృంఖలా భారతస్య ప్రభుత్వే ఏవ అవచిన్నా తిష్ఠేత్. అపి చ దుబై నగరే నివర్త్యమానాయాః T20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః చరమే సోపానే అద్య భారతం శ్రీలంకా దళేన సహ పక్ష ప్రతిపక్ష భావేన సమ్ముఖీ భవిష్యతి.

0: మోదినా ప్రోదీరితం. యద్గోష్ఠ్యామస్యాం అవినాభావేన సంబద్ధాః క్షేత్రీయ ఘటనాక్రమాః తథా ప్రవర్ధమాన భారత మిశ్ర సంధి ఇత్యాదయః విషయాః సమ్యక్ సమీక్షితాః. ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన సహ నిరవృత్తాం వార్తామధికృత్య మోదినా ప్రామాణ్య పురస్సరం అభిహితం యద్ ఉభౌ పక్షౌ బహువిధ క్షేత్రేషు స్వకీయాం సంధిం పునరపి సమునిష్యతః. తేన రాష్ట్రపతి ప్రబోవో ఇత్యస్య సహజ సౌహార్దం ఆశావాద్యోన్మేషశ్చ భూరిశః ప్రశంసితః. అపరంచ ప్రధానమంత్రిణా ఫిలిపీన్స్ దేశస్య రాష్ట్రపతినా ఫర్డినెండ్ ఆర్ మార్కోస్ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం సమాచరితం. ఆసియాన్ అధ్యక్షరూపేణ ఫిలిపీన్స్ దేశస్య బ్రిక్స్ సమ్మేళనే ఉపాధిరహితాం సహభాగితాం సహ సహర్షం అన్వమోదత. ఉభౌ నేతారౌ ద్వైపాక్షీయ సహయోగే వ్యాప్తి జ్ఞానేన సాధితాం సంపూర్తిం ప్రతి పూర్ణం సంతోషం ప్రకటితవంతౌ. తథా హి ప్రతిరక్షా సురక్షా వ్యాపార నివేశ అంతరిక్ష రేల్ శిక్షా పర్యటన విజ్ఞాన ప్రౌద్యోగికీ జన సంపర్క క్షేత్రేషు చ కూటనీతిక సంబంధానాం అనన్యథా సిద్ధత్వం సుదృఢీకర్తుం అంగీకారం ప్రాపతుః. రత్నాభూషణ క్షేత్రే స్వావలంబనస్య ఆహ్వానం కూర్వన్ గృహమంత్రి అమిత్షాహ ముంబయ్యాం ఉపస్థాపయత్ యత్ ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర పారిస్థితికీ ప్రణాళీ నిర్మాణ శృంఖలా పూర్ణతయా భారతే ఏవ నియంత్రణీయా. మంత్రిణా ఉద్ఘోషితం యత్ భారతస్య పార్శ్వే అస్మిన్నవసరే విజయ ప్రాప్త్యై పూర్ణా క్షమతా వర్తతే. సమారోహే రాజ్యస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస ఉప ముఖ్యమంత్రి ఏకనాథ షిందే చ ఉపస్థితౌ ఆస్తాం. పారంపరిక చికిత్సా పద్ధతీనాం అంతారాష్ట్రీయ స్వీకృతిముద్ఘోషయన్ ఆయుష్ మంత్రి ప్రతాపరావ జాదవ ప్రావోచత్ యద్ బ్రిక్స్ ఘోషణాపత్రే TCIM ఇత్యస్య సమావేశ భారతస్య మహతీ సంపూర్తి అస్తి. మంత్రిణా ప్రతిపాదితం యద్ వైజ్ఞానిక అనుసంధానై గుణవత్తా నియంత్రణై చ ఆయుర్వేద పద్ధతిం విశ్వస్తరే ప్రతిష్ఠాపయితుం ప్రశాసనం అనవరతం ప్రయతతే. మహిళానాం వింశతి ప్రతివింశతి ఏషియా చషక క్రికెట్ ప్రతిస్పర్ధాయాః అంతిమే చక్రే అద్య దుబై నగరే భారతస్య ప్రతిస్పర్ధా శ్రీలంకా దళేన సహ భవిష్యతి. ఇయం నిర్ణాయక స్పర్ధా భారతీయ సమయానుగుణం రాత్రౌ అష్టవాదనే ప్రారప్స్యతే. ఉభే అపి దళె భారతం శ్రీలంకా చ స్పర్ధాయాం అపరాజితే భూత్వా అంతిమ చరణం ప్రవిష్టే. మహిళా ఏషియా చషకస్య ఇతిహాసే సప్తవారం విజేతా భూత్వా భారతీయ దళం సర్వాధిక సఫలం దళమస్తి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:30.

ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో శ్రీమతి సి వెంకట నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విందాం.

ఇంతవరకు మీరు శ్రీమతి సి వెంకట నరసమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై చెన్నకేశవులు బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50. వ్యవసాయ సూచనలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: వ్యవసాయ సూచనలు వింటారు.
2: పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల బొప్పాయి, కర్బూజా, దోస ఇటువంటి పండ్ల రకాలకు, అలాగే టమాటో, మిరప, బెండ చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల్లో అనేక రకాలైన వైరస్లు వివిధ పేర్లతో పంట మొక్కల్ని ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ వైరస్ తెగుళ్ల వల్ల పంటల్లో 25 నుండి 75% వరకు పంట దిగుబడులు కోల్పోతున్నారు. వైరస్ తెగులు ఆశించిన పంటను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేసినా కూడా లాభం కనిపించట్లేదు. వాస్తవానికి వైరస్ తెగులును పూర్తిగా నిర్మూలించడం లేదా నివారించడానికి ఇప్పటి వరకు మందులు ఎక్కడా లేవు. ఈ వైరస్ తెగులు పంటకి సోకకుండా నియంత్రించటం లేదా నిరోధించటం మాత్రమే మనం చేయగలం. పంటకు ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిగా నివారించలేం లేదా నిర్మూలించలేం. ఈ క్రమంలో వైరస్ తెగుళ్లు రైతు సాగు చేసిన పంటలకి సోకకుండా నియంత్రించాలంటే మొదట ఈ వైరస్ గురించిన అవగాహన అనేది ఉండాలి. వైరస్ అనేది అతి సూక్ష్మమైన ప్రోటీన్ కవచం కలిగిన ఏకకణ జీవులు. వీటిని మన కంటితో కానీ సాధారణ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని చూడగలం. ఇవి స్వతహాగా వృద్ధి చెందవు. వైరస్ కణాలు విభజనకు, వృద్ధి చెందడానికి మొక్కల జీవకణాలు తప్పనిసరిగా అవసరం. మొక్కల్లో ఈ వైరస్ కణాలు వృద్ధి చెందుతూ మొక్కల జీవకణాలపై దాడి చేసి వ్యాధులు లేదా తెగుళ్లు కలగజేస్తాయి. ఈ వైరస్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు స్వతహాగా వ్యాప్తి చెందవు. వైరస్లు వ్యాధి సోకిన మొక్కల నుండి ఆరోగ్యమైన

మొక్కలకు ఆకులపైన రెమ్మలపైన ఏర్పడిన గాయాల ద్వారా, వ్యవసాయ పనిముట్ల ద్వారా, పొలంలో తిరిగేటప్పుడు రైతులు కాళ్లు చేతుల రాపిడి ద్వారా, రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులు, తామర పురుగులు, నులి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్ కలిగిన మొక్కలతో ఆరోగ్యమైన మొక్క రాపిడి జరిగినప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్లు మొక్క చనిపోయే వరకు మొక్క జీవకణాల్లోనే ఉండి మొక్కలకి హాని చేస్తాయి. వైరస్ సోకిన మొక్కలపై రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. తిరిగి ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల ద్వారా ఈ వైరస్లు ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తాయి. అలాగే రైతులు వైరస్ తెగులు సోకిన మొక్కల్ని రాపిడి ద్వారా తాకి తిరిగి ఆరోగ్యమైన మొక్కల్ని తాకినప్పుడు కూడా రాపిడి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. పంట లేనప్పుడు వైరస్లు పొలం లోపల లేదా పొలం గట్టు మీద పెరుగుతున్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. వైరస్ కణాలు ఎండిపోయిన మొక్కల కణజాలంలో జీవించలేవు, అంతరిస్తాయి. పొలంలో తిరిగి వైరస్లకు అనువైన పంటలు సాగు చేసినప్పుడు కలుపు మొక్కల్లోని వైరస్లు తిరిగి పంట మొక్కలకి వ్యాప్తి చెంది పంటలకి నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు ప్రస్ఫుటంగా, వైవిధ్యంగా, సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నవిగా పసుపు రంగుగా మారి పాలిపోయి కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద పసుపు చారలు ఏర్పడి గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్య భాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకులు ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారుతాయి. మొక్క చివరి ఆకులు ఎండి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లోని ఆకుల్లో ఆకుపచ్చని ప్రాంతాలు కృంగి కనిపిస్తాయి. ఆకులు గరుగ్గా మారి అంచుల వైపుకు ముడుచుకొని నిక్కబొడుచుకుని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కలో ఆహారోత్పత్తి తగ్గి మొక్కలు నీరసించిపోతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి పైకి కిందకి ముడుచుకొని వికారంగా మారుతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి కణుపుల మధ్య దూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయ కట్టడం తగ్గుతుంది. గొడ్డు చెట్లుగా మారచ్చు. కాయలు సాధారణ ఆకారాన్ని కోల్పోయి సైజు తగ్గుతుంది. కాయల మీద గుండ్రని వలయాలు లేదా రింగులు ఏర్పడతాయి. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించిన మొక్కల్లో కాయలపై మధ్యభాగం ఆకుపచ్చగా ఉండి రింగులు వందల సంఖ్యలో ఉంటాయి. వీటి వల్ల నాణ్యత లోపించి మార్కెట్కి పనికిరావు. రైతులు సాగు చేయదలిచిన పంటలో వైరస్ తెగులను తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న ఉద్యాన శాఖ అధికారుల ద్వారా లేదా ఉద్యాన పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాటిని సాగు చేసుకుంటే తొలిదశలోనే ఈ తెగుళ్లను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఉదాహరణకు టమాటోలో అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, అర్కా అనన్య రకాలు, బెండలో అర్కా అనామిక, అర్కా అభయ రకాలు, ఫ్రెంచ్ బీన్స్లో అర్కా అర్జున్ రకాలు వైరస్ తెగుళ్లని తట్టుకుంటాయి. తోటలని సాగు చేసేందుకు ఎంచుకునే పొలం చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వైరస్ తెగులు సోకిన తోటలు లేదా మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ తోటల్లోని వైరస్ ఆశించిన మొక్కల నుండి కొత్త తోటలకి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పొలంలో ప్రతి సంవత్సరం ఎక్కువ కాలం ఒకే పంటని వేయడం వల్ల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పంటలు లేని సమయంలో వైరస్లు పొలాల గట్లపైన ఉన్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. పొలంలో పళ్లు లేదా కూరగాయలు సాగు చేసే ముందు పొలం గట్లపైన, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనివల్ల పంటకు ఇతర చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. సాగు చేయదలిచిన పొలానికి విరివిగా సేంద్రీయ ఎరువును, ఎకరానికి 200 కిలోల వేపపిండిని ట్రైకోడెర్మా విరిడి జీవ నియంత్రణ మందుతో కలిపి ఉపయోగించడం వల్ల పంటకు చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. పొలంలో నారు మొక్కలు నాటే ముందు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికల పురుగు మందును బోదల్లో వేసుకోవడం వల్ల తొలిదశ నుంచే వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల తాకిడిని నివారించవచ్చు. మొక్కలు నాటే ముందు బోదలపై పరిచే మల్చింగ్ షీట్ సూర్యరశ్మికి మెరిసేదాన్ని ఎంచుకుంటే
రసం పీల్చే పురుగుల బెడద చాలా వరకు తగ్గింది.

0: పండించవచ్చు. పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే పొలం చుట్టూ గట్ల వెంబడి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె గింజలు 2 వరుసలు, మొక్కజొన్న 2 నుంచి 3 వరుసలు కంచె పంటగా సాగు చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు బయట నుండి తోటలోపలికి రాకుండా రక్షణ వలయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు నారు మొక్కల్ని ప్రైవేట్ నర్సరీల నుంచే తెచ్చుకుంటున్నారు. కాబట్టి నారు మొక్కలను రసం పీల్చే పురుగులు చొరబడని 40 సైజు కలిగిన మెష్ నెట్ హౌస్లో పెంచితే తెగుళ్లు లేని ఆరోగ్యమైన నారుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడినా వైరస్ తెగుళ్ల బారి నుండి తప్పించుకోలేరు. సొంతంగా నారు పెంచుకునే రైతులు విధిగా విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ది చేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులను, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్లను నివారించవచ్చు. నారు మొక్కల్ని పొలంలో నాటే 2 నుండి 3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటమిప్రిడ్ మందు ద్రావణం నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం రంగు అట్టలు, పసుపు రంగు అట్టల్ని ఎకరానికి 25 చొప్పున ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులు తోటను ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా వైరస్ సోకిన మొక్కని గనుక గమనిస్తే వెంటనే అవి ఇతర మొక్కలకు తగిలి రాపిడి కాకుండా జాగ్రత్తగా వాటిని పెరికి కాల్చేయాలి. తోటలో వైరస్ లక్షణాలున్న మొక్కల్ని గమనించినా లేదా రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించినా వెంటనే వాటి నివారణకు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి 0.2 గ్రాములు లేదా ఎమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాముల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాపుకొచ్చిన మొక్కల్లో వైరస్ వల్ల పచ్చదనం కోల్పోయి పాలిపోయిన ఆకుల్లో ఆహారోత్పత్తిని మెరుగుపరిచి మొక్కల్లో కాయల దిగుబడి నాణ్యత పెంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 3 గ్రాముల ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని కలిపి అవసరాన్ని బట్టి 4 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7 గంటలు. కొన్ని ప్రసార విశేషాలు చూద్దాం. ఈ ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు పంటసీమలు కార్యక్రమంలో పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ అన్న అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ జి దేవరత్నం గారి ప్రసంగం రైతులకు సూచనలు వినవచ్చు. ఇక రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మహిళల T20 ఆసియా కప్ 2026 క్రికెట్ ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రీడా మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వినవచ్చు. ఈ వ్యాఖ్యానాన్ని ఈ రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, 9 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది.
2: పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
1: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో విఘ్నేశ్వర భక్తి గీతాలు వినవచ్చు. 6 గంటల 30 నిమిషాలకు సూక్తి రత్నావళి వ్యాఖ్యాత శ్రీమతి జి పద్మజాదేవి. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో

0: చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం వినాయక చవితి విశిష్టత గురించి శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రసంగం వినవచ్చు. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భవతులలో బీపీ కారణాలు పరిష్కారం గురించి డాక్టర్ సి భువనేశ్వర్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. చివరిగా హిందీ దివస్ సందర్భంగా శ్రీ శివరామరెడ్డి గారి ప్రసంగం వినవచ్చు రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో. ఇక 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ. రేపు ఉదయం 8:35 వినాయక చవితి పర్వదినం సందర్భంగా
1: ఏమిట్రా తొందర, స్వామిని విసిగించకు, అన్ని ఇస్తారులే.
2: స్వామికి కాల్ షీట్లు ఎక్కువ కదమ్మా, మీ టైము అయిపోయింది అంటారేమో అని. మీ వినపాలు వినతులు కోరికలు వింటుంటే గొంతు తడారిపోతుంది. ఇప్పుడిప్పుడే చెమటలు కూడా పడుతున్నాయి.
3: నేను అనుకున్నా, ముందే అనుకున్నా, స్వామి రాకరాగా వచ్చాడు, ఇబ్బంది పెట్టొద్దే అని.
1: స్వామి ఆగండి, స్వామి ఉండ్రాళ్ళు తీసుకొస్తా, ఆ తర్వాతే తీర్చండి కోరికలు.
4: మీరు విన్న ఈ సన్నివేశం వినతిలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు 14వ తేదీ ఉదయం 8:35
0: రేపు సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష ఫోనిన్ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై చెన్నకేశవులు బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వినవచ్చు. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబి కంది సాగులు మెలకువలు అన్న అంశం గురించి గుంటూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి గారి ప్రసంగం వినవచ్చు. రేపు రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. మరికొన్ని ప్రసార విశేషాలు రాత్రి 8:40 తెలుసుకోవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన

0: మీద దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ, సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను, శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు, భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్ధతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని

0: మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:15.

పంటసీమలు. ఈనాటి పంటసీమలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ అన్న అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ జె దేవరత్నం గారి ప్రసంగం, రైతులకు సూచనలు విందాం. ముందుగా పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ అన్న అంశం గురించి పశువైద్యులు డాక్టర్ జె దేవరత్నం గారి ప్రసంగం విందాం.

0: ఇంతవరకు మీరు పశువుల్లో మూత్ర సంబంధిత వ్యాధులు నివారణ అన్న అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ జి దేవరత్నం గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు రైతులకు సూచనలు విందాం.
1: రైతులకు మేలు చేసే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశంలో దాదాపు 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ పంటల దిగుబడులు ప్రధానంగా వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో పండించే పంటలపై వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేల దున్నిన దగ్గర నుండి ఆ పంట మార్కెట్లో అమ్మే వరకు ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక పరీక్షగా నిలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు విపత్తులకు కారణమవుతున్న వాతావరణ మార్పు ప్రాణకోటికి నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఉపద్రవం. ఈ వాతావరణ మార్పు వల్ల ఋతుపవనాల రాక ఆలస్యం కావటం, వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉండటం, తక్కువ సమయంలో అధిక ఉధృతితో కూడిన వర్షం పడటం, వర్షాభావ పరిస్థితులు, పంటకాలంలో వర్షపాత విస్తరణ సమంగా లేకపోవటం, అధికంగా వర్షాలు కురవటం, అకాల వర్షాలు కురవటం, వరదలు రావటం, తుఫానులు సంభవించటం, అకస్మాత్తుగా వడగళ్లు పడటం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు ఉండటం, అధిక

నీటి అవసరం ఉండటం, విపరీతమైన వేడిగాలులు వీయటం మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు వివిధ రకాలైన పంట దిగుబడులు

0: దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మనం మార్చుకుని అధిక దిగుబడులను సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ పంటలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులు సాధించటంలో రైతులకు సలహాలు, సూచనలు అందించటం కోసం భారత వాతావరణ సంస్థ, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా మధ్యతరహా ముందస్తు వాతావరణ సూచనల ఆధారంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అనే పథకాన్ని దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి వాతావరణ విభాగాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో 1996 నుండి 98 సంవత్సరాలలో అన్ని వాతావరణ మండలాలలోనూ వీటిని ప్రారంభించారు. ఈ పథకం ప్రస్తుతం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం అనే పేరుతో అమలవుతోంది. దీనినే GKMS అని కూడా పిలుస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ రాబోయే 5 రోజులకు జిల్లా మరియు బ్లాక్ల వారీగా ముందస్తు వాతావరణ అంచనాలు, వివిధ పంటలలో చేపట్టవలసిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, బులెటిన్లు ఎస్ఎంఎస్ల రూపంలో అందజేస్తున్నారు.
1: కొన్ని రైతులకు సూచనలు విన్నారు. ఈనాటి పంట సిములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లు నెలవారి అటల్ పెన్షన్ గ్యారెంటీ యోజనలోని 3 హామీ లాభాలు తీసుకోవడానికి బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి
2: का आंखों देखा हाल सुनने से पहले आइए सुनते हैं विशेष कार्यक्रम फर्स्ट बॉल
3: क्रिकेट ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రీడా మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి రిలే
4: ఏషియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026 బిఫోర్ దట్ లిసన్ టు అ స్పెషల్ ప్రోగ్రామ్ ఫస్ట్ బాల్ 20
5: First ball 20
6: Manch tayyar hai

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనమున్నాము మనసున్న మనసేలో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ది చెందిన నటుడు ఎవరు అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పేట నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా నూతి సత్యానంద హయత్ నగర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ కమలాసన్ అని పెట్టారు. సో మరి కమలాసన్ అయితే కాదు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా హేమవంత్ కుమార్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా మంగళగిరి నుండి దామల్ల చినమస్తరావు దామల్ల పెదమస్తరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే అంబికా భవానీపురం నుండి హలో గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్.

మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మహంకాళి రాజేశ్వరి పొదిలి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా దీపిక హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎన్టీ రామారావు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజ్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా సంగీత మాల్యాల ముంబై నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. పి జానకిరామ్ ఉమా నందిగామ్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కోనసీమ జిల్లా నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాని నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పునాది రాళ్ళు అంటూ మెసేజ్ పంపించారు. మరి మూవీ పేరు కాదు నేను అడిగింది, అయితే బిరుదు పేరు. ఇంకా రాజోలి నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దిలీప్ అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, పాత తెలుగు సినిమాల్లో నటరత్న అనే బిరుదుతో ప్రసిద్ది చెందిన నటుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. సో మరి రైట్ ఆన్సర్ చాలా మంది అయితే పంపించారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది, మనసున్న మనసేలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సోలో మూవీ హీరోయిన్ నేమ్ ఏంటి? సోలో మూవీలో హీరోయిన్ పేరు తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, కార్తికేయ మూవీ నుండి సరిపోవు కోటి కలనలైన అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ శేఖర్ చంద్ర, లిరిక్స్ వనమలి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

మనసున మనసులో మనమైతే ఉన్నామా కదా. మరి సోలో మూవీ హీరోయిన్ నేమ్ హీరోయిన్ నేమ్ అడిగాను, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసపాట మహబూబ్ నగర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పూజ ఎగ్డే అంటూ మెసేజ్ పంపించారు, పూజ ఎగ్డే కాదు. ఇంకా అంబికా భవానీపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శేషాద్రి రాజవరం మూవీ రాజవరం నుండి హేమమాలిని అంటూ మెసేజ్ పంపించారు, హేమమాలిని కాదు. ఇంకా అలాగే మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభారాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. ఎన్టీఆర్ అండ్ కార్తీ అని ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా పెట్టారు, కార్తీ కాదు. ఇంకా కానూరు నుండి తాతారావు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగనంద్రావు కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిషా అగ్రవాల్ అంటూ కనకారావు పెడ నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కార్తీ అని మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహంకాళి రాజేశ్వరి మెసేజ్ పంపించారు, సాత్విక్ పొదిలి నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు దామల్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి నారా రోహిత్ ఇంకా హీరో పేరు పెట్టారు, ఇంకా అలాగే హీరోయిన్ పేరు కూడా పెట్టేశారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కర్నూలు జిల్లా నుండి ఇంకా హ్యాపీ గౌరీ గణేష్ అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నార్కట్పల్లి మండలం నిమ్మోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశ హేమలత మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కడప నుండి వినయ్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రైట్ ఆన్సర్ పెట్టలేదు కానీ జస్ట్ విషెస్ చేశారనమాట. ఇంకా నిషా అగ్రవాల్ మెసేజ్ పంపించారు, నిషా అగ్రవాల్ అంటూ రాజౌలి నుండి జయన్న మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిషా అగ్రవాల్ అనమాట. నిషా అగ్రవాల్ అంటూ చాలా మంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి లాస్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను. మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం

రాజు పాత్రలో ఎవరు నటించారు? మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు? మరి ఆన్సర్ తెలిస్తే గనక 8662438114 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్ గా సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. పిల్ల నువ్వు లేని జీవితం మూవీ నుండి దిల్సే దిల్సే అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియర్ పడిన ఈ సాంగ్ కి మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టేడియం టూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో ఎవరు నటించారు అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. నాకు తెలిసి చాలా మంది అయితే పంపిస్తారు. కనకారావుపేట నుండి శివాజీ అని మెసేజ్ పంపించారు, కాదు ఇంకా నున్న నుండి శోభరాని ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు, ఇందాక దానికి మెసేజ్ పంపించారు అనమాట. ఇంకా శివాజీ అంటూ

యమున నరేష్ మెర్సీ విజయ్ మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ పంపించారు. అవును, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైడర్స్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అంబికా భవానీపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నార్కట్పల్లి మండలం నుండి నెమోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశ హేమలత మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూర్ నుండి తాతారావు శివాజీ అంటూ మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని మౌరిపాలెం గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి నుండి భూమిక చావ్లా అంటూ మెసేజ్ పంపించారు. సో మరి భూమిక చావలి చావలా కాదు, ఇంకా అక్కినేని నాగేశ్వరరావు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజు మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దీపిక హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఆల్రెడీ. ఇంకా కనకారు పెడన్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంతా పెద్దన్న మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఒకరిద్దరు తప్ప మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే మిస్సమ్మ చిత్రంలో ఏటీఎం రాజు పాత్రలో నటించింది ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇది వాళ్ళ షో మనసున్న మనసే సూపర్ గా ఎంజాయ్ చేసి చాలా మంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2026 ఫలితాలలో ఇన్ సర్వీస్ టీచర్లలో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్లో విజయం సాధించిన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ చాంబర్ 2026 ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్స్పోను హోంశాఖ మంత్రి మంగళపూడి అనితతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్బంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్టంలో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా తయారు చేసిన వస్తువుల్ని ప్రపంచంలో మార్కెట్ చేయడం కోసం పలు గ్లోబల్ సంస్థలతో ఒప్పంద నిర్వహణ కార్యరూపం చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ ఇండస్టీ, పలాసులో జీడిగింజల పరిశ్రమని అభివృద్ది చేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 9,37,553 రూపాయల విలువైన చెక్కులను 19 మంది లబ్దిదారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఈరోజు అందజేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికాదని అన్నారు. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు రాబోయే ఎన్నికల నేపథ్యంలో గుంటూరు వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థలు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు సిద్దం కావాలని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యారాడ బీచ్లో నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతా చర్యలను న్యూపోర్ట్ పోలీసు బృందం ఈరోజు పరిశీలించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీచ్ను పరిశీలించి లైఫ్ గార్డులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్

భారత్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఆసియా కప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 8:04 దాటి 40 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము డ్యూయట్ డ్యూయట్ లోకి. మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం సూపర్ డ్యూయట్స్ అయితే మరి నేనైతే రెడీకి పెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే డ్యూయట్ లోకి వెళ్ళిపోదాం అలా అలా. ఇంకా మరి డ్యూయట్ అయితే వచ్చేస్తుంది, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే మూవీ నుండి నా మనసుకు ప్రాణం పోసి అనే పాట అయితే వస్తుంది. కార్తిక్ గాయత్రి పాడిన ఈ పాటకు మ్యూజిక్ యువన్ శంకర్ రాజా, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో.

డ్యూయట్ డ్యూయట్ లో మనం మరి సూపర్ డ్యూయట్స్ అయితే విండో ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ డ్యూయట్ అయితే వస్తుంది రేస్ గుర్రం మూవీ నుండి, బూచడ్ అనే సాంగ్ అయితే వస్తుంది. రాహుల్ నంబియార్, శ్రేయ ఘోషల్, నవీన్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ తమ్మన్ ఎస్ఎస్, లిరిక్స్ చంద్రబోస్. మీన్ టు స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో.

0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
3: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
1: బ్రిక్స్ సమూహ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
0: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం, సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: గ్లోబల్ సౌత్ దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల

0: వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
1: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయారు కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియోస్పేషల్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కీ వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా. టెక్నాలజీ ఆర్ క్రిటికల్ మినరల్స్ కా వెపనైజేషన్ హమారీ సహజా ప్రగతి మే బాధా బన్ సక్తా హై. టెక్నాలజీ కే అడాప్షన్ మే ఇంక్లూజివిటీ పర్ బల్ దియా హై.
0: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఈపీఐ బోర్డు ఉన్నతస్థాయి సమాపేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ, బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా. హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢ్కర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేసింది.

చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా మూడోసారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈ రోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై ఒక గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:10 నుండి ఆట ముగిసే వరకు మహిళల T20 ఆసియా కప్ 2026 క్రికెట్ ఆటలో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రీడా మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో విఘ్నేశ్వర భక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీమతి జి పద్మజాదేవి.
1: కృత్యం ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికి, మంత్ర సమూహానికి, యాజ్ఞకుల బృందానికి ప్రభువై ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి.
0: మీరు విన్న ఆ మాటలు రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో వినాయక చవితి విశిష్టత గురించి శ్రీ బివి రామకృష్ణ సిద్ధాంతి గారి ప్రసంగంలోనివి. రేపు ఉదయం 8:35
1: శ్రీమద్ఘనేశం విధిము
2: స్వామి.
3: గణపతి బొబ్బ, గణపతి బొబ్బ.
4: కళ్ళు పోతాయిరా నాన్న, స్వామి అని అనాలి.
2: స్వామి
4: ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లు.
2: స్వామి వచ్చేసావయ్యా, మీకోసం ఉండ్రాళ్ళు చేశాను స్వామి.
3: అవి తాజావేనా?
2: ఎందుకు స్వామి అలా అడుగుతున్నారు?
4: అసలే ఇప్పుడు ఫ్రిజ్ కల్చర్, బయట పడని కల్చర్ ఎక్కువయింది, నిజమేనా?
5: స్వామి చిన్న విషయమైనా ఎంత గొప్పగా చెప్పారు.
6: మీరు విన్న ఈ సన్నివేశం వినతెలివిగో వినాయక హాస్య నాటికలోనివి. ఈ హాస్య నాటిక వింటారు 14వ తేదీ ఉదయం 8:35. ఈ నెల 14వ తేదీ ఉదయం 8:35.

ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్త్రీలకు సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ పి. గీతాలక్ష్మి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

రేపు సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష ఫోనిన్ క్విజ్ కార్యక్రమం వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై చెన్నకేశవులు బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:45. ముందుగా హిందీలోను, 9:00 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. సూపర్ గా సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మధురమైన స్వరాలు వినగానే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మరి మాటలు చాలని ఆయిని ఒక పాటగా మార్చే ఈ గీతం మనసులోని ఆశలను అందమైన నందనవనంగా ఉమ్మలిస్తుంది. కాలమే పూలదారిలా సాగాలి, గానమే గాలిలా మనసును తాకాలి. ప్రియమైన స్వరం మనస్వరంగా మారి ప్రతి క్షణాన్ని మరింత మధురంగా మార్చాలి. శుభాకాంక్షలు చిత్రం నుండి మీకోసం ఈ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ఆనందం ఆనందమయ అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు లిరిక్స్ సామవేదం షణ్ముఖ శర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధురా స్వరాలలో. మరి మధురా స్వరాలలో నెక్స్ట్ వచ్చే పాట మొదటిసారి మనసులో చిగురించే ప్రేమ, మొదటిసారి కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత మధురంగా ఉంటుంది. మరి అలాంటి తొలి అనుభూతులను సరదాగా చిలిపిగా ప్రేమతో చెప్పే పాట ఇది. మాటల్లో చిలిపితనం, స్వర్గాల్లో మాధుర్యం, సంగీతంలో మంచి ఎనర్జీ. మరి ఈ సాయంత్రం ఈ సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. శివయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మీకోసం మరి తర్వాత వచ్చే పాట ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మనకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారో అని ఒక్కొక్కసారి గుర్తు చేస్తుంటుంది. ఆ భావన ఎంత మధురంగా ఉంటుందో కదా. అలాంటి ఒక అందమైన ఎదురుచూపును, మనసులోని మధురమైన ప్రశ్నను చాలా సింపుల్ గా హృదయానికి హత్తుకుని చెప్పే పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. గులాబీ చిత్రం నుండి ఈ వేళలో నీవు అనే పాట ఏదో వస్తుంది. సునీత పాడిన ఈ పాటకు మ్యూజిక్ శశి ప్రీతం, లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

మధుర స్వరాలలో మనమునము. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, ఇష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందు కనిపిస్తే గుండె వేగం పెరిగినట్టుగా చుట్టూ ఉన్న ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది కదా. మరి అలాంటి అందమైన అనుభూతిని, చిలిపి ఉత్సాహాన్ని, ప్రేమలోని హుషారును ఎంతో హాయిగా చెప్పే పాట. మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. చిరునవ్వుతో మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ భువనచంద్ర. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసే 10:02 అయితే అయిపోయింది. మరి మనమైతే ఎంటైపోతున్నాము ఆ పాత మధురాల గీతాల మాలిక వినిపించి రాగాలేలోకి. వినిపించిన రాగలేలోకి మరి మీకైతే వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఇవాళ వినిపించిన రాగలేలో మరి మీకోసం నేనైతే పాటలు రెడీగా ఉంచేశాను. మరి ఇంకెందుకు కలిసం సాంగ్స్ అయితే వినేద్దాం. చంటబ్బాయ్ మూవీ నుండి నేను నీకై అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: FM 101.3.
1: వినిపించిన రాగాలలో మనమున్నాము. ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట కాబోయే అల్లుడు చిత్రం నుండి ఎందుకమ్మ కోయిలమ్మ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

ధర్మచక్రం చిత్రం నుండి పాటైతే వినేశారు. యజ్ఞానికి పాడిన ఈ పాటకు రచన శ్రీశ్రీ. వినిపించిన రాగలేలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ తర్వాత వచ్చే పాట అయితే గరన్న దొంగ చిత్రం నుండి చిటికెల మెటికెల అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించని రాగాలిలో. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వినిపించని రాగాలిలో తర్వాత వచ్చే పాట పెళ్లి కాని తండ్రి చిత్రం నుండి నీలి ఆకాశంలోనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పద్మనాభుని పాడిన ఈ పాటకు రచన కోసరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

స్నేహబంధం చిత్రం నుండి పాటైతే విన్నారు. పి సుశీల పాడిన ఈ పాటకు రచన అత్రేయ. వినిపించిన రాగలేలో మనమున్నాము ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట వాడే వీడు చిత్రం నుండి వయసే ఒక పాఠం అనే పాటైతే వస్తుంది. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన దేవులపల్లి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: Mochi in China today. Both the men, Indian men's and women's teams have also qualified for the Junior Hockey World Cup by winning their respective Asia Cup titles. And that is the end of this news bulletin.
1: शेफाली वर्मा को अच्छी सफलता और अब रही सही जो
0: Titles at Mochi in China today. Both the men, Indian men's and women's teams have also qualified for the Junior Hockey World Cup by winning their respective Asia Cup titles. And that is the end of this news bulletin.
2: స్టూడియోలో సమయం 11:10. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. గుడ్ నైట్. శుభరాత్రి. జై హింద్.